0: ध्यायः चञ्चुलावैराग्यवर्णनम्। शौनक उवाच, सूतसूतमहाभागसर्वज्ञोऽसि महामते, त्वत्प्रसादात् कृतार्थोऽहम् कृतार्थोऽहम् पुनः पुनः। इतिहासमिमम् श्रुत्वा मनो मे अतीव मोदते, अन्यामपि कथाम् शम्भोर्वद प्रेमविवर्धिनीम्। नामृतम् विमताम् लोके मुक्ति क्वापि सभाज्यते, शम्भो कथासुधापानम् प्रत्यक्षम् मुक्तिदायकम्। धन्या धन्या कदा शम्भोस्त्वम् धन्यो धन्य एव च, यदा कर्णनमात्रेण शिवलोकम् व्रजेन्नरः। सूत उवाच, शृणु शौनक वक्ष्यामि त्वदग्रे गुह्यमप्युत, यतस्त्वम् शिवभक्तानामग्रणीर्वेदवित्तमः। समुद्रनिकटे देशे ग्रामो भाष्कलसम्यकः, वसन्ति यत्र पापिष्टा वेदधर्मोऽन्धिता जनाः। दुष्टा दुर्विषयात्मानो निर्दैवा जिह्मवृत्तयः, कृषीफलाः शस्त्रधराः परस्त्रीभोगिनः खलाः। ज्ञानवैराग्यसद्धर्मम् न जानन्ति परम् हिते, कुकथाश्रवणाढ्येषु निरता पशुबुद्धयः। अन्ये वर्णा च कुदियः स्वधर्मविमुखा खलाः, कुकर्मनिरता नित्यम् सदा विषयिणश्च ते। त्रियः सर्वा च कुटिला स्वैरिण्यः पापलालसाः, कुधियो व्यभिचारिण्य सद्वृत्ताचारवर्जिताः। एवम् कुजनसंवासे ग्रामे भाष्कलसंज्ञिते, तत्रैको बिन्दुको नाम विप्र आसीन्महाधमः। स दुरात्मा महापापी, स सुधारोऽपि कुमार्गकः, वेश्यापतिर्बभूवाथ कामाकुलितमानदः। स्वपत्नीम् चञ्चुलाम् नाम हित्वा नित्यम् सुधर्मिणीम्, रेमे स वेश्यया दुष्टः स्मरबानप्रपीडितः। एवम् कालो व्यतीयाय महांस्तस्य कुकर्मणः, सा स्वधर्मभयात् क्लेशात् स्मरार्तापि च चञ्चुलाम्। अथ तस्याङ्गनासादि प्ररूढनवयौवना, अविशह्य स्मरावेश स्वधर्माद्विररामः। जारेण सङ्गता रात्रौ रेमे पापेन सुगुप्ततः, पतिदृष्टिम् वञ्चयित्वा भ्रष्टसत्त्वा कुमार्गगाम्। कदाचित् ताम् दुराचाराम् स्वपत्नीम् चञ्चुलामुने, जारेण सङ्गताम् रात्रौ ददर्श स्मरविह्वलाम्। दृष्ट्वा ताम् दूषिताम् पत्नीम् कुकर्मासक्तमानसाम्, जारेण सङ्गताम् रात्रौ क्रोधादुद्रावेगतः। तमागतम् गृहे दुष्टम् आज्ञाय बिन्दुकम् खलः, पलायुतो द्रुतम् जारो वेगतश्चद्मवान् स वै। अथ स बिन्दुकः पत्नीम् गृहीत्वा सुधुराशयः, मुष्टिबन्धेन सन्तर्ज्य पुनः पुनरताडयत्। सा नारी ताडिता भर्त्रा चञ्चुला स्वैरिणी खला, कुपिता निर्भया प्राह सुपतिम् बिन्दुकम् खलम्। चञ्चुलोवाच, भवान् प्रतिदिनम् कामम् रमते वेश्यया कुधीः, माम् विहाय स्वपत्नीम् च युवतीम् पतिसेविनीम्। रूपवत्या युवत्या च कामाकुलितचेततः, विना पतिम् विहारम् स्यात् काकतिर्मे भवान् वदेत्। अहम् महारूपवती नवयौवनविह्वला, कदम् तहे कामदुःखम् तव सङ्गम् विनार्तधीः। सूत उवाच, इत्युक्तः स तया मूर्खो मूढधीर्ब्राह्मणोधमः। प्रोवाच बिन्दुकः पापी स्वधर्मविमुखः खलः। बिन्दुक उवाच, सत्यमेतत्त्वयोक्तम् हि कामव्याकुलचेतसा, हिदम् वक्ष्यामि तस्मात्ते शृणुकान्ते भयम् त्यज। जारैर्विहर नित्यम् त्वम् चेतसा निर्भयेन वै, धनमाकर्षतेभ्यो हि दत्त्वा तेभ्यः परामृतिम्। तद्धनम् देहि सर्वम् मे वेश्या संसक्तचेततः, महत्स्वार्थम् भवे नूनम् तवापि च ममापि च। सूत उवाच, इति भर्तृवच श्रुत्वा चञ्चुला तद्बभूश्च सा, तथेऽपि भर्तृवचनम् प्रतिजग्राह हृष्टधीः। कृत्वैवम् समयम् तौ वै दम्पती दुष्टमानसौ, कुकर्मनिरतौ जातौ निर्भयेन कुचेतसा। एवम् तयोः सुदम्पत्यो दुराचारप्रवृत्तयोः, महान् कालो व्यधीयाय निष्फलो मूढचेतसोः। अथ विप्रस्य कुमतिर्बिन्दुको वृषलीपतिः, कालेन निधनम् प्राप्तो जगाम नरकम् खलः, भुक्त्वा नरकदुःखानि बह्वहानि समूढधीः। विन्धे भवत्पिशाचो हि गिरौ पापी भयङ्करः, मृते भर्तरि तस्मिन् वै दुराचारेध बिन्दुके। उवाच स्वगृहे पुत्रैश्चिरकालम् विमूढधीः, एवम् विहरति जारै सा नारी चञ्चुलाह्वयाम्। आसीत् कामरता प्रीता किञ्चिदुत्क्रान्त यौवना, एकदा दैवयोगेन सम्प्राप्ते पुण्यपर्वणि सा नारी बन्धुभिः साधम् गोकर्णम् क्षेत्रमाययौ। प्रसङ्गात् सा तदा गत्वा कस्मिंश्चित् तीर्थपाधसि, सस्नौ सामान्यतो यत्र तत्र बभ्राम बन्धुभिः, देवालयेत कस्मिंश्चित् दैवज्ञमुखतः शुभाम्। शुश्राव सत्कथाम् शम्भोः पुण्याम् पौराणिकीम् च साम् योषिताम् जारसक्तानाम् नरके यमकिङ्कराः सन्तप्तलोहपरिघम् क्षिपन्ति स्मरमन्दिरे इति पौराणिकेनोक्ताम् श्रुत्वा वैराग्यवर्धिनीम् कथामासीद्भयोद्विग्ना च कम्पे तत्र सा च वै कथासमाप्तौ सा नारी निर्गतेषु जनेषु च भीतारहसितम् प्राहशैवम् संवाचकम् द्विजम् चञ्चुलो वाच ब्रह्मम् स्वम् शृण्वसद्वृत्तम् अजानन्त्या स्वधर्मकम् श्रुत्वा मामुद्धर स्वामी स्वामिन् कृपाम् कृत्वा तुलामति चरितम् सुल्भनम् पापम् मया मूढधिया प्रभो नीतम् पौंचल्यतः सर्वम् यौवनम् मदनान्धया श्रुत्वेदम् वचनम् तेज्य वैराग्य रसजृम्भितम् जाता महाभयासाहम् सकम्पात वियोगिता धिङ्मा मूढधियम् पापाम् काममोहितचेतसम् निन्द्याम् दुर्विषयासक्ता विमुखीम् हि स्वधर्मदः यदल्पस्य सुखस्यार्ते स्वकार्यस्य विनाशिनः महापापम् कृतम् घोरम् अजानन्त्यातिकष्टदम् यास्यामि दुर्गतिम् काम् काम् घोराम् हा कष्टदायिनीम् कोऽज्ञो यासिति माम् तत्र कुमार्गरतमानसाम् मरणे यमदूताम् स्तान् कथम् द्रक्ष्ये भयङ्करान् कथम् पाशैर्बलात् कण्ठे बध्यमानाधृतिम् लभे कथम् सहिष्ये नरके खण्डचो देहकृन्तनम् यातनाम् तत्र महतीम् दुःखदाम् च विशेषदः दिवाचेष्टामिन्द्रियाणाम् कथम् प्राप्स्यामि शोचतीम् रात्रौ कथम् लभिष्येऽहम् निद्राम् दुःखपरिप्लुता हा हतास्मि च दग्धास्मि विदीनहृदयास्मि च सर्वथाहम् विनष्टास्मि पापिनी सर्वथाप्यहम् हा विधे मा महापापे तत्त्वा दुःखे मुषीम् हठात् अपैति यस्त्वधर्मात्वै सर्वसौख्यकरादहो शूलप्रोदस्य शैलाग्रात् पततस्तुङ्गतो द्विज यद्दुःखम् देहिनो घोरम् तस्मात् कोटिगुणम् मम अश्वमेधशतम् कृत्वा गङ्गाम् स्नात्वा शतम् समाः न शुद्धिर्जायते प्रायो मत्पापस्य गरीयतः किम् करोमि क्व गच्छामि कम् वा शरणमाश्रये कस्त्रायेत माम् लोके अस्मिन् पतन्तीम् नरकार्णवे त्वमेव मे गुरुर्ब्रह्मम् त्वम् माता त्वम् पितासि च उद्धरोद्धर माम् दीनाम् त्वमेव शरणम् गताम् सूत उवाच इति सञ्जात निर्वेदाम् पतिता चरणद्वये उत्थाप्य कृपया धीमान् बभाषे ब्राह्मणः सहि इति श्रीस्कान्दे शिवपुराणमाहात्म्यम् चञ्चुला वैराग्यवर्णनम् नाम तृतीयोऽध्यायः ॐ
1: ॐ नमः शिवाय। You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: ఎంత మహాపండితుడు నేను కూర్చోబెట్టానండి, పుణ్యఫలం కానీ అలాగే ఉన్నాను అనలేడు. పాపఫలంగా అతడి దుఃఖాలు అతనికి ఉన్నాయి, లేకపోతే ఇదే ఈ లోకంలో తిరగడు. నమ శోభ్యాయచ, శోభ్యాయచ అంటే పాప పుణ్య మిశ్రితమైన భూలోకంలో అంతర్యామిగా ఉన్నాడు పరమాత్మే. అలాగే క్షేమ్యాయచ, స్వర్గాది లోకాల్లో ఆయన అంతర్యామి. యామ్యాయచ, యమలోకంలో కూడా ఆయన అంతర్యామి. ఏ లోకానికి వెళ్ళినా ఆయనే ఉంటాడు. అందుకే అన్నమయ్య అంటాడు, ఏ లోకంలో ఉన్నా పర్వాలేదు, అన్ని లోకాలు నువ్వేనే, జ్ఞానం ఉన్నవాడికి వాడు ఏ లోకంలో ఉండడు నీలో ఉంటాడని చెప్పాడు. ఎంత ఆశ్చర్యకరమైన ఇదే చరాచరాత్మక తనుజ్ఞానే భవానీపతి సాయుధ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం అంటారు శంకర భగవత్పాదుల వారు. ఇక్కడ ఆ ఎరుక కలగాలి. ఆ ఎరుక కలిగితే ఏమవుతుందంటే నేను ఉపాధిలో ఉన్నాను అని గర్వం పోతుంది. ప్రతి ఉపాధిలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఏ మర్యాదతో ఎలా చూడాలో అది తెలుస్తుంది. అది విభూతి యోగంలో కృష్ణ పరమాత్మ చక్కగా చెప్పాడు. విద్యావినీ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునుచైవ స్వపాకేచ పండిత సమదర్శన. విభూతి యోగం బాగా అర్థమైతే విశ్వరూప సందర్శనం అర్థమవుతుంది. ఆ విభూతి యోగం విశ్వరూప సందర్శనం రెండు తెలిస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అది కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఆ విభూతి యోగ విశ్వరూప సందర్శన యోగములే రుద్రనమకం, మరొకటి కాదు. అయితే విభూతి యోగంలో ఏముంటుందంటే ప్రతిదానిలో గొప్ప వస్తువు నేనే అని చెప్తాడు ఆయన. అలా కాకుండా కనబడే ప్రతిదానిలో గొప్ప వస్తువైన పరంజ్యోతి నేనే అని చెప్తాడు రుద్రంలో. అంతే తేడా. ప్రతి దాంట్లో పరమాత్మను చూడడం తెలివి ఏమిటో చక్కగా చెప్తుంది మనకు రుద్రం. ఆ తెలిసిన తర్వాత అంతటా శివుడున్నాడని తెలిసాక, సుఖం దుఃఖం కూడా ఆయనే ఇస్తున్నాడని తెలిసాక, ఆయన పాదాలు పట్టుకున్నాక సుఖం దుఃఖం కూడా ఆనందంగా మారిపోతాయి, శివంగా మారిపోతాయి. శివం అంటే మంగళకరం, కళ్యాణకరం. కనుక రుద్రం చదివితే సుఖాలు దుఃఖాలు కూడా అవసరమైతే దుఃఖం తీసి సుఖమిస్తాడు, అవసరమైతే దుఃఖం కూడా అనుభవింపజేస్తాడు. కానీ నీకు ఆ దుఃఖాన్ని సుఖాన్ని కూడా సాక్షి రూపంగా చూడగలిగే జ్ఞానాన్నిచ్చి అంటకుండా చేస్తాడు. అది రుద్రం యొక్క ప్రయోజనం. ఈ రహస్యాన్ని చెప్పాడు ధూర్జటి. పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంభు భూమి స్థలమౌ శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ అవనీ మండలి లోపలన్ శివశివేత్యభాషణోల్లాసికిన్. ఆ భావమే రుద్రం అంటే. వజ్రాయుధం ప్రయోగించినా పూలమాల అయిపోతుంది అయ్యా భక్తుడి మీద. అంటే వజ్రాయుధం ఘోరమైతే పూలమాల అఘోరం. వాణ్ణి అగ్నిలో పడేసినా నీరైపోతుంది, వాడికి విషమిచ్చినా అమృతమైపోతుంది. విషం ఘోరం, అమృతం అఘోరం, నిప్పు ఘోరం, నేలేమో అఘోరం. కానీ నీ భక్తుడికి అన్నీ అఘోరములే, అన్నీ శివమే చేస్తావు. అందుకే ఘోరంగా కనబడిన ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన అఘోరుడైపోతాడు. అదే మొదటిగా అఘోర అపాప కాశిని ఆ మంత్రంలో అక్కడే వేదాంతం అంతా చెప్తున్నాడు. పైగా ఆ చెప్పే విధానంలో ఉన్నారంటే యమలోకం అంతా ఫుల్ అయ్యేటట్టు చేస్తూ వీళ్ళకి చేతికి నిండా పనిపెడతాడు. ఎవడైనా కంపెనీ పెట్టుకుంటే అది కంపెనీ డెవలప్ అవడం కోసం ఏజెంట్లు ఎలా ఉంటారో అదేవిధంగా ఇక్కడ యముడికి కూడా ఏజెంట్స్ ఉన్నట్ట. వాళ్ళని పిలిచి సమావేశం పెట్టేట. పురాణం ఇలా కథగా చెప్పకపోతే మనకి జ్ఞానం ఎక్కడొస్తుందండి? ఇలాగే కూర్చోబెట్టి గోఘ్న అంటే ఇంద్రియ భ్రాంతిని పోగొట్టువాడు, దేహాత్మ భ్రాంతిని పోగొట్టువాడని ఉపనిషత్తులే చెప్తే మనకి ఈయన 12.5 అన్నారు గనక అంతవరకు చెప్తాడేమో అని భయం కూడా కలుగుతుంది మనకి. కానీ పురాణం ఎంత అందంగా చెప్పింది చూడండి. అందుకే పురాణం అంత గొప్పది. అది చేసినంత పని ఎవరూ చేయలేరు. మొత్తానికి యమలోకం ఖాళీగా అయినప్పుడు యముడు ఏజెంట్లు పిలిచాడు. ఆ ఏజెంట్లు ఎవరు అంటే పాపరూప రోగరూప దేవతలట. వీళ్ళు యమలోకాన్ని ఫుల్ చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా. ఆ పాపాలు మానవులు చేస్తే ఆ పాప రూపంలో పీడిస్తూ ఉంటారు రోగాలు. వీళ్ళు కూడా దేవతలేట. దేవతలు కాకపోతే బాధించే శక్తి కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ దేవతలు రాకుండా ఉంటే మంచిది, కానీ వద్దన్నా వస్తారు. ఎవడు సృష్టిలో దుఃఖం కావాలనుకోడు, అయినా వస్తూ ఉంటుంది. ఏం చేస్తాం, ఏ రోగ రూపంలోనూ వస్తుంది. ఆ రోగరూప దేవతలు ఉంటారు. రోగరూప దేవతలు ఉంటారనడానికి పూతన అని ఒక పేరుంది. అది ఒక రోగరూప దేవత. అది పూతన ఒక రోగం, అది దానికి అధిదేవత. అది ఇలా ప్రధానికి దేవతలు ఉంటూ ఉంటారు, అది పెద్ద విజ్ఞానం. అది ఇలాంటి రోగరూప దేవతలు పాపరూప దేవతల సమావేశంలో మాట చెప్పేట. నువ్వు చెప్పినట్టు యమలోకం నింపాలని మాకు ఉంది. పాపం చేసే సంస్కారం ఉన్న వాళ్ళకే పాపం చేయిస్తారు వాళ్ళు వెళ్ళి. అది అందుకని ఎవరో మాలం పుణ్యాత్మ దగ్గరికి వెళ్ళి చేయరు. ఆ సంస్కారం ఉన్న వాళ్ళకే అది వస్తుంది. చూడండి, కొన్ని వాతావరణాల్లో క్రిమికీటకాలు వస్తాయి. ఆ వాతావరణం ఉంది కనుక క్రిమికీటకాలు వచ్చాయి. అలాగే పాప సంస్కారం ఉన్నవాళ్ళకే పాపం చేసి బుద్ధి పుడుతుంది, దానివల్ల రోగాలు బాధలు అన్ని అనుభవిస్తారు, తెలుసుకోండి. కనుక ఆ సంస్కారం ఉన్నవాళ్ళు చాలా మంది భూమి మీద ఉన్నారు, అయినా మీరు వెళ్ళి వాళ్ళ చేత పాపాలు చేయించట్లేదు, వాళ్ళకి రోగాలు ఇవ్వట్లేదు, నా యమలోకం నింపట్లేదు అన్నట్టు అక్కడ కంప్లైంట్. అది నిజమేనయ్యా, వాళ్ళకి పాపరూప సంస్కారములు ఉన్నాయి, కానీ మేము వెళ్లే లోపలే వాళ్ళ పాపరూప సంస్కారాలని తీసేస్తున్నారు, అక్కడ క్లెన్సింగ్ చేసేస్తున్నారు, ఆ సంస్కారం లేకుండా చేసేస్తున్నారు. కాబట్టి మేము వెళ్ళలేకపోతున్నాం. ఏమిటయ్యా ఎందుకు వెనక్కి వచ్చేస్తున్నారు మీరు అంటే, ఏం చేస్తాం మేము, ఏ నగరంలోకి వెళ్ళినా ఏ గ్రామంలోకి వెళ్ళినా పర్టికులర్గా ఈ భారతదేశంలో ఉందే ప్రతి వాడు ప్రతి ఊళ్ళో రుద్ర నమకాన్ని చదువుకుంటున్నారు, శివారాధన చేస్తున్నారు, కాబట్టి మేము వెళ్ళలేకపోతున్నాం అన్నట్టు. వాళ్ళ పాప సంస్కారములు పోతున్నాయి. దాంతో పోయిన వాడి దగ్గరికి మేము ఎలా వెళతాం, మాకు హక్కు లేదు. అంటే పాపాలకు కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయట. వాళ్ళు ఎప్పుడైతే ఆ పాప రూప సంస్కారాన్ని పోగొట్టుకుంటున్నారో అది పెద్ద ప్రాయశ్చిత్తం, అంతకు మించిన ప్రాయశ్చిత్తం లేదు. కనుక రుద్రారాధన చేసిన వాడిని పాపంకు రోగము రెండు బాధించవు. కనుక మేము బాధించలేకపోతున్నామయ్యా అంటే, ఇలా అయితే లాభం లేదు, పదంటే మనందరం కట్ట కట్టుకుని వెళదాం, అవసరమైతే ధర్నా చేద్దామని బయలుదేరేట యముడు ఎక్కడికి, బ్రహ్మలోకానికి. ఎందుకంటే దేవతల్లో ఏ ట్రబుల్ వచ్చినా బ్రహ్మగారు సవరించాలి. ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. ఇదేమిటో, ఈయన బాగుందా, పోర్టుఫోలియో ఇచ్చో ఆఫీస్ ఇచ్చో పని లేదు, కనుక నువ్వు చేసి పని ఏం బాగలేదు, సృష్టికర్తవు నువ్వు గనక దీన్ని కొంచెం సవరించాలి. నువ్వు కలియుగం మొదలైన వచ్చినప్పుడు పాపరూప సంస్కారం ఉన్న వాళ్ళని కుప్పలు తెప్పలుగా పుట్టించి పారేస్తావు. వాళ్ళందరూ కూడా రుద్రం అవి చదువుకుంటూ కూర్చుంటే నా యమలోకానికి పని ఎక్కడా, వాళ్ళ అనుభవం నుంచి దూరమైపోతున్నారు. వాళ్ళకి పాప బాధ లేదు, రోగ బాధ లేదు. ఇదేం చేయాలంటే కొంచెం చూశాడు బ్రహ్మగారి, ఆలోచించాల్సిన విషయమేనయ్యా. సృష్టి ఎప్పుడు బ్యాలెన్స్ అవుతూ ఉండాలి. మొత్తం సత్వగుణం ఉన్న ప్రమాదమే, మొత్తం రజోగుణం ఉన్న ప్రమాదమే, మొత్తం తమోగుణం ఉన్న ప్రమాదమే. కనుక ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలంటే నేను ఇద్దరిని సృష్టిస్తానన్నాడు. సృష్టించక్కర్లే, వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రస్తుతం పని లేదని అట్టే పెట్టని వాళ్ళు పిలుస్తానన్నాడు. వాళ్ళు ఎవరంటే అవిద్య కొడుకుల్ట. ఎవరికి, అవిద్యకి. ఎవరైనా ఇలాంటి పేర్లు పెట్టుకుంటారండి, పుట్టిన వాళ్ళకి అవిద్య అని ఒకడు, పాపం అని ఒకడు పేర్లు పెట్టుకుంటారా అంటే, ఇదంతా కూడా మనకి సింబాలిజం, ప్రతీకవాదం. అవిద్య కొడుకుల్ట, వాళ్ళ ఇద్దరు పేర్లు ఉన్నాయి చూడండి ఎంత బాగుంటాయో. భాష తెలియదు కనుక బాగున్నాయని పెట్టుకునేరు పిల్లలకి. ఒకరి పేరు దుర్మేధ, ఇంకోరి పేరు అశ్రద్ధ. చాలా బాగుంది చూడండి, దుర్మేధ అశ్రద్ధ వాళ్ళిద్దరిని సృష్టించట. మీరిద్దరు వెళ్ళండి అన్నట్ట. పాపరూప దేవతలు వెళ్ళలేకపోయే మేము వెళ్ళగలమా అంటే ఎవడో ఒకడు సంధిస్తాడు కాస్త. మీరెంత గొప్పవాళ్ళంటే కిటికీలోంచి దూరం అంటే క్రమంగా దూరి తలుపులు కూడా తెరిచి బంట్లందరినీ తెచ్చుకురాగలరు లోపలికి. అంత గొప్పవాళ్ళు మన ఒంటి కది చెప్తారు, తలదూర్చడానికి చోటిస్తే ఒళ్ళంతా దూర్చిందని. అలాంటి వాళ్ళు మీరు, మీరు ప్రయత్నించండి వెళ్ళండి అంటే ఈ అశ్రద్ధ దుర్మేధ వెళ్ళి చాలా ట్రై చేసేట ఎక్కడ దూరుదామా అని ప్రయత్నించి ప్రయత్నించి ఎక్కడో ఎవడో సంధిచ్చాడండి, దూరిపోయా నలుల్లో కలి దూరినట్టు ఎలాగో దూరిపోయాడు. ఆ దూరిపోయి ఏం చేశారంటే స్ప్రెడ్ అయిపోయాడు వైరస్ లాగా. దూరడం ఆలస్యం, స్ప్రెడ్. అందరిలోకి దూరిపోయారు ఎవరు? ఈ దుర్మేధ అశ్రద్ధ. ఈ వీటికి అర్థాలు చెప్తాను చూడండి. అశ్రద్ధ అంటే శాస్త్రవాక్యాల యందు నమ్మకం లేకపోవడం, ఇది అశ్రద్ధ. బహుశా అలాంటి వాళ్ళు ఇక్కడికి రాలేదు అనే నమ్మకం నాకు లేదు, ఉండుంటారు. శాస్త్రవాక్యముల యందు నమ్మకం లేదు. ఒక ఆయన మధ్యన అతను అన్నాడండి, ఏమనంటే నేను దేవుణ్ణి నమ్మనండి, చిన్నప్పుడు మా వాళ్ళకి బాగులేనప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తే తీర్చలేదు కనుక దేవుణ్ణి నమ్మను, ఇది ఆయనకి ప్రమాణం. అయిపోయిందా దేవుణ్ణి నమ్మడానికి నీకు చిన్న ప్రమాణమా? భగవంతుడు ఉనికి గురించి ప్రమాణం నీ స్వానుభవం కాదు, శాస్త్రం అది. ఎక్కడంతే శాస్త్ర ప్రమాణం అంతే. శాస్త్రం చెప్పింది ఏమని? రుద్రం అనుష్ఠిస్తే బాగుపడతావు అని శాస్త్రం బోధించింది. అది నేను ఇంతవరకు పాటించారు వీళ్ళు, బాగున్నారు. శ్రద్ధతోనే తరించగలం గాని అందులో భగవద్ విషయం, అతీంద్రియ విషయం శ్రద్ధతోనే తెలుస్తుంది, అనుభవంతో తెలియదు ఇది. కొంతమంది అంటారు కనిపిస్తే నమ్ముతానండి అని, కాదు నమ్మితే గాని కనిపించడు ఆయన. ఏం చేస్తాం, అది ఆయన రూలు, ఇది నీ రూలు. నీ రూల్ ఆయనకు కట్టదు, ఆయన రూల్ నీకు గిట్టదు, ఇద్దరికి దూరం అలాగే ఉంది. ఏం కర్మ? ఆయనే చెప్పాడు నమ్మితే గాని కనబడిన ఆయన అన్నాడు. అందుకే అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి అని గట్టిగా చెప్పాడు. పాజిటివ్గా చెప్పాడు, నెగిటివ్గా చెప్పాడు, అనులోమంగా విలోమంగా రెండూ చెప్పాడు. ఇక్కడ ఒకటి శ్రద్ధావాల్ లభతే జ్ఞానం అన్నాడు, శ్రద్ధ ఉంటే తెలుసుకోగలవన్నాడు, శ్రద్ధ లేకపోతే నశించిపోతావు జాగ్రత్త అన్నాడు. రెండూ చెప్పాడు మహానుభావుడు. బోధ ఇలాగే చేస్తారు గురువులు, అందుకే రెండూ చేశాడు ఆయన. అందుకే అశ్రద్ధగాడు వచ్చి అలా చెప్తారు కానీ ఇక్కడ శివలింగం మీద పాలు పోసేస్తూ ఉంటే పాలు వేస్ట్ అవుతాయి కానీ అదేమి జ్ఞానం ఇస్తుందా, తరింపజేస్తుందా అన్నాడు. కొంతమంది అంటుంటారు ఆ శివుడికి అంత పాలు పోసే కంటే పేదలకు వెళ్ళి పాలు పెడితే చాలా బాగుంది కదండి అని. కొందరు అంటూ ఉంటారు అవును చాలా లాజికల్గా అన్నాడు కదండి అని వీడు అంటాడు. ఒకటి వాడి తర్కం ఎంత, అది ఒప్పుకోవడానికి వీడి బుద్ధి ఎంత, ఆలోచన లేదు, ప్రతివాడు మాట్లాడడమే అది వచ్చింది. నిన్న మొన్న బొడ్డూడు అనేవాడు కూడా ఋషుల ప్రశ్నలకి ప్రశ్నలు వేస్తాడే ఋషుల జ్ఞానానికి, ఎంత దుస్సాహసం ఆలోచించండి. ఇక్కడ దీనికి చిన్న ఉదాహరణ చెప్పాలంటే రుద్రంకి చెప్తూనే చెప్పాడు భారతంలో, వృక్షస్య మూలసేకేనా శాఖా పుష్యంత వయ్యత. శివుడికి అన్ని పారిపోయడం ఎందుకండి? నిజంగా ఆకలి కొన్న వాళ్ళకి వెళ్ళిపోయచ్చు కదా అంటే దీనికి మంచి ఉదాహరణ చెప్పారు అన్నమయ్య, బాగా చెప్తారు దీనికి. మొదలుండ కొనలకు మోసి నీళ్లు పోయనేల అన్నాడు ఆయన. ఒక ఆయన పాపం తెలివైన వాడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళేట నీళ్లు పోయాలని, పైగా దగ్గరలో నీళ్లు లేవని ఎక్కడి నుంచో ఏరు నుంచో మోసుకుని వెళ్తున్నట్టని. ఇంత వెళ్ళి దేనికి పోసాడంటే కింద అంతా కూడా పరిచేసేట నీళ్లు కింద పడకుండా, జాగ్రత్తగా వెళ్ళి ఆ కొమ్మల మీద తడుపుతున్నట్టు. ఇక్కడ ఏంట్రా బాబు కొమ్మలకు నీళ్లు పోస్తున్నావు, కిందకు పోయాలి కదా అంటే మూర్ఖుడా, బుద్ధుందా లేదా, నీకు ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? నాకు పండు కావాలి, ఆకు కావాలి. ఈ పండు ఆకు నాకు కొమ్మిస్తోందా, నేలిస్తోందా? కనుక నాకు కనిపిస్తున్నది ఏమిటి, కొమ్మ నుంచే పండు కాయ వస్తాయని నాకు కనబడుతుంది, కనుక నేను కొమ్మకే పోస్తాను అన్నట్ట. మూర్ఖుడా, అక్కడ పండు కాయ కావాలంటే కనబడే ప్రపంచంలో నీకు పండు కాయ కావాలంటే కనబడని ఈశ్వరుణ్ణి నువ్వు తృప్తిపరచాలి. అందుకే కనబడే చెట్టు నుంచి నీకు పండు కావాలంటే కనబడని మూలానికి నిలిపోయిరా, అది ఇక్కడుంది. మూలం కనిపిస్తే పోస్తానని, మూలం నీకు కనిపిస్తే చెట్టు బతకదు, మూలం కనిపింపేసేది నీళ్లు పోస్తే చెట్టు బతకదు. అలాగే చాలా శక్తివంతమైంది కనుక నా గుండె ఎప్పుడు ఎక్స్పోజ్ చేస్తానంటే బతకం, అవి ఎప్పుడు రహస్యంగానే ఉంటాయి. అందుకే భగవంతుడు శక్తి ఎప్పుడు సూక్ష్మంగానే ఉంటాయి, కనుక దానికి పోయిరా బాబు చెట్టు అంతా బాగుంటుంది. అందుకే విశ్వంలోంచి నీకు సత్ఫలితం కావాలి అంటే విశ్వేశ్వరుని రుద్రంతో ఆరాధించని శాస్త్రం చెప్తోంది. కానీ నువ్వున్నావే అశ్రద్ధతో దాన్ని చేసి, అశ్రద్ధ ఒక దోషం అయితే రెండవ దోషం దుర్మేధ. వాడికి మేధస్సు ఉంది, చాలా ఇంటలెక్ట్ మేధావి, లాజికల్ ఆర్గ్యుమెంట్ రీజనింగ్ అన్నీ ఉన్నాయి, కానీ ఏం లాభం? దుర్మేధ. అది ఇక్కడ బుద్ధి ఉంది కానీ దుర్బుద్ధి. దుర్బుద్ధి అంటే శాస్త్రవాక్యం తెలియకపోవడం, విశ్వసించకపోవడం అశ్రద్ధ అయితే ఉన్న శాస్త్రవాక్యానికి పెడార్థాలు కల్పించి దాని కువ్యాఖ్యానాలు చేసి చేయడం దుర్మేధ. ఈ రెండిటి చేత ఇక్కడ మంత్రం చదివిస్తే అక్కడ ఫలితం వచ్చేస్తుందా ఏమిటి, ఇక్కడ పంచాక్షరి తాళం తిప్పేసినంత మాత్రం బతుకు బాగుపడుతుందా ఏమిటి అని కుతర్కం చేయడం. నమ్మకపోవడం ఒక దోషం అయితే కుతర్కంతో దూరం చేయడం దోషం. ఇవి కొంతమందికి అప్పటికే వచ్చేసి వ్యాపించిపోయి ఉంటాయి, తొలగించరా దూరనంత వరకే, కానీ దూరితే మాత్రం కొన్ని ప్రాణాంతకాలే అండి. కొన్ని వ్యాధులు వస్తే మా డాక్టర్ గారు చెప్తారు ఇంకంతేనండి, మహా అయితే 6 నెలలు అంటారు. కొన్నిటికి మాత్రం ట్రీట్మెంట్ ఉంది. అందుకే దుర్మేధ అశ్రద్ధ మొలక దశలో ఉంటే తీసేయవచ్చు, కానీ ముదిరిపోతే మాత్రం వాళ్ళు మేధావులై ప్రపంచాన్ని తినేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది మనకి, మన కుహన మేధావులు వీళ్ళందరూ అలాంటి వాళ్ళు. దుర్మేధ అశ్రద్ధ ప్రబలిపోయిన మేధావుల చేతిలోనే మనం ప్రస్తుతం అన్ని నడుస్తున్నాయి. ఏం చేస్తాం, వీళ్ళిద్దరు వ్యాపించిపోయారు, దానితో యమలోకం ఫుల్ అయిపోయిందిటండి మొత్తం. యముడికి ఇప్పుడు ఖాళీ లేదు. అందుకే ఆయన ఒక పని పెట్టుకుంటాట, ఒక టైం పెట్టాడు ఆయన యమఘంటికలు అని. ఒక్కొక్కరిని తీసుకొచ్చేటప్పటికల్లా చాలా కష్టంగా ఉందని ఆ టైంలో పంపిస్తాట టూరిస్ట్ బస్సులు. దాని నిండా జనాలు కుక్కేస్తాట, మామూలుగా కాదు యమధంష్టికలు. అందుకే సరిగ్గా దక్షిణాయన వచ్చిన తర్వాత మనకి ఆ కార్తీక మాసాల్లో వీటిలో ఒక్కొక్కడు తెగపోతూ ఉంటాడు, వీళ్ళందరినీ కుక్కేస్తాట. మనం చూడండి, ఏదైనా వీసా కోసమో పాస్పోర్ట్ కోసం వెళితే అక్కడ క్యూ, అక్కడ ఫ్లైట్ ఎక్కినప్పుడు విదేశాల్లో టిప్ టాప్గా ఉంటాడు, కానీ ఇక్కడ క్యూలో ఎండలు ఎండలో అలా పడి ఉండాల్సిందే. ఎంత మేధావైనా నరకం అనుభవిస్తాడు అక్కడ, తెలుసా? బహుశా ఇలాంటి నరకాలన్నీ అనుభవిస్తే అక్కడ అనుభవించక్కర్లేదేమో, అందుకే ఇక్కడ జరిగిపోతుంటే. ఒక ఆయన అన్నాడు, భారతదేశంలో పుడితే అసలు స్వర్గమేన అంటారే కదా, మరి భారతదేశంలోనే ఎక్కువ బాధలు ఉన్నాయంటే ఎక్కడైతే అన్ని బాధలు అనుభవింపజేసి అక్కడ బాధలు లేకుండా చేస్తారేమో అనిపిస్తుంది. అన్ని ఇక్కడ చూపిస్తున్నారు మనకి. ఇక్కడ ఎలాగైతే మీకు పాస్పోర్ట్ కోసం వీసాల కోసం క్యూల్లో పెట్టేస్తాడో, యముడు కూడా అంతమంది పాపాత్మను అలా ఎండలో అలా మాడగొడతాడు. అక్కడ తెలియదు మనకి, ఇక్కడ క్యూకి అలా అలల్లాడతాం, కానీ అక్కడ రెస్ట్ తీసుకుందామంటే చెట్టు నీడ కూడా ఉండదు, మధ్యలో వాటర్ ఇద్దామంటే టీలు కాఫీలు అమ్మేవాళ్ళు కూడా దొరకరు, అంత బాధ. నేను హాస్యంగా చెప్పాను కానీ శాస్త్రం ఇది కరెక్ట్ అండి. ఈ శరీరం ఉన్నప్పుడు తెలియదు, కానీ ఈ శరీరంతో నవ్వుతూ చేసిన దాన్ని తర్వాత ఏడుస్తూ అనిపించక తప్పదు. ఈ శరీరం లేనప్పుడు పడి యాతన ఉందే ఆ బాధ, అసలు అటు యమలోకానికి పోయినా కొంత బాధ లేదు, ఇక్కడ ఇంకా యాతన. అలా కుక్కేస్తాట యముడు. ఆ సమయంలో ఆయన అంటట, బతుకున్నప్పుడు శివనామో విష్ణునామో చేసుకుంటే మీకు ఈ బాధ లేదు కదా అంటట. అలా ఆయన చేత అనిపించుకునే కంటే ముందే అనుకుంటే మనకు ఆ బాధ లేదండి ఇక్కడ, కానీ షెల్టర్ అయినా దొరుకుతుంది కనీసం. ఇలాగ మనకి ఈ రుద్రం ఏం చెప్తుందంటే, అది కానీ చేసుకుంటే దుర్మేధ అశ్రద్ధ వదిలివేసి, ఇది కానీ చేసుకుంటే నువ్వు ఇంకా నరకానికి పోవు, హాయిగా ఉంటావు, ఇహలోకంలో ఐహిక ఫలాలు లభిస్తాయి, పరలోక సుఖాలు లభిస్తాయి, ఇహలోక పరలోక సుఖాలకి అతీతమైనటువంటి పారమార్థిక జ్ఞానము లభిస్తుంది ఇక్కడ. అది రుద్రం ఇచ్చిన గొప్ప ప్రయోజనం. ఇంకేం కావాలండి, జీవుడికి కావాల్సిన సర్వము ఇస్తున్నది రుద్రం, అది దీనికి ప్రత్యేకత. మరొకటి, ఈ రుద్ర నమ్మకం ద్వారా నేను చేసినటువంటి మరొక కష్టమైన లేదా పెద్దల వల్ల అనుగ్రహించిన బుద్ధి ఏమిటి అంటే, ఇది ఏదో శివుడికి సంబంధించిన మంత్రమనో విష్ణువుది కాదనో ఇలాంటి భావాలు నేను చెప్పలేదు. ఎందుకంటే కొంచెం సంస్కారం కలిగిన వారు వేదాన్ని పరిశీలిస్తే వేదం అంతా కలిపి ఒకే పరమేశ్వరుని గురించి చెప్తున్నది. కొందరికి భ్రాంతి ఉంది, పురుషోక్తం విష్ణువుది, రుద్రం శివుడిది అని. కానీ మీరు ఎప్పుడైనా శివాభిషేకం చేసినప్పుడు చూడండి, పురుషోక్తం చేస్తారు, రుద్రం చేస్తారు, నమ్మకం చేస్తారు, శ్రీసూక్తం కూడా చదువుతారు. ఏమిటి అప్పుడు పరిశీలిస్తే తెలుస్తుంది, మనకి రకరకాల దేవతల పేర్లు వినబడతాయి, కానీ ఒకే ఈశ్వరుణ్ణి ఇన్ని రకాలుగా దర్శిస్తున్నామనేది వేదం ఇచ్చిన జ్ఞానం. మొత్తం అదే చెప్తుంది, వేదం అంతా కలిపి ఒకే ఈశ్వర జ్ఞానాన్ని చెప్తుంది. అయితే ఒకే ఈశ్వరుడికి ఇప్పుడు నేనున్నా, మీరున్నారు, మనందరికీ ప్రతివాడికి ఒకే శరీరం ఉంది, అంతే కదా. ఒకే శరీరం నుంచి నేను అని ఒకడే మాట్లాడతాడు, కానీ మీరు ఒక్కరా, మీలో ఎన్ని ఇంద్రియాలు లేవు, ఏ ఇంద్రియం గొప్పది, ఏ ఇంద్రియం సరిగ్గా పనిచేయకపోతే ఆ ఇంద్రియమే గొప్పది అనిపిస్తుంది, అప్పుడు అది ఉంటే చాలయ్యా. ఒక ఆయన అంటాడు, బా ఏదైనా భరించగలం కానీ తలనొప్పి మాత్రం భరించలేమండి, ప్రస్తుతానికి తలనొప్పి వచ్చింది వాడికి, అందుకు కడుపు నొప్పి వస్తే మళ్ళీ అది కూత, దేని ప్రయోజనం దాందే. కానీ మీరు బాగా పరిశీలించండి, ఒక ఇంద్రియం చేసే పని ఇంకో ఇంద్రియం చేయదు, అంతా మీదేనే. ఒక ఇంద్రియం చేసినట్టు ఇంకో ఇంద్రియం చేస్తుందా, ఏం మీదే కదా. కళ్ళు పనిచేయలేదు, సరదాగా కాళ్ళతో చూసే ప్రయత్నం చేయండి, వల్ల కాదు ఇక్కడ. కనుక నేను అనబడే నీ చైతన్యంలోనే ఏ ఇంద్రియం పని దాందే అయింది. అలాగే పరమాత్మ ఈశ్వర రూపుడై ఉన్నప్పుడు ఇంద్రియ రూపాలుగా దేవతలుంటారు, ఇది తెలుసుకోవాల్సింది. ఇది తెలిస్తే ఏ ఇంద్రియం ద్వారానైనా నువ్వు ఒకే ఈశ్వరుణ్ణి చూపిస్తున్నారు. ఇప్పుడు నేను ఇంత పుస్తకం రాశాను, దేంతో రాశా, పెన్నతో రాసి ఉంటాను, బుర్రతో ఆలోచించుంటాను, కానీ నాకు సన్మానం దేనికి చేశారు ఇక్కడ, నా భుజాలకి చేశారు ఇక్కడ. అంతేగాని ఎంత బాగా ప్రవచనం చెప్పావయ్యా అని నా గొంతు పట్టుకున్నారా, నా చెయ్యి పట్టుకున్నారు. అంటే గొంతుతో చెప్పినందుకు చేతికి సన్మానం, కానీ నేనేమనుకుంటాను, నా చెయ్యి ఏమనుకుంటుంది, దేనికి పెట్టినా నాకే అనుకుంటాం. ఇదే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చ అన్వయించుకోవాలి. ఇంత స్పష్టంగా వేదం చెప్తున్నా ఇప్పటికీ ఆచార్య స్థానంలో ఉన్నామని చెప్పుకునే దుర్మేధలు కూడా బయలుదేరి భేదాలను చూపిస్తున్నారు. ఇలాంటి భేదాన్ని వేదజ్ఞానంతోనే మనం కొట్టాలని శంకర భగవత్పాదులు వారు చెప్పారు. ఆ ప్రయత్నం ఇందులో జరిగింది. అందుకే మీకు ఇందులో అనేక మంత్రాలకి కృష్ణపరమైన అర్థాలు చెప్పాం. ఉదాహరణకు దొంగల పేర్లు ఉన్నాయి ఇక్కడ, స్థేనానంపతే నమః. అక్కడ నేను కృష్ణపరమైన అర్థం చెప్పడం జరిగింది. ఉతైనం గోప అదృశర్ణ అదృశర్ణ ఉదహార్య అనే దానికి కూడా ఎక్కడో దివ్యలోకాల్లో ఉన్న పరమాత్మ ఆవులు పాలమ్ముకుంటూ నీళ్లు పట్టుకుని తిరిగి తిరుగుతూ గోపకలతో కూడా ఆడుకున్నాడయ్యా ఆయన గోపాలకృష్ణుని అర్థం కూడా చెప్పాను. ఇక్కడ దూరాన్వయం కాదు, దురన్వయం అంతకంటే కాదు. శాస్త్రమైనటువంటి లేకపోతే నిగమ కల్పతరోర్ గణితం ఫలమని ఎందుకంటారు, ఆ విధమైన అర్థాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. చోరులు చెప్పినప్పుడు పెద్ద చోరుడు ఎవడయ్యా అంటే కృష్ణుడు. జార చోర మేరు ధీర సాధు జన మందారాను అని కీర్తన. ఓ జారుడావో చోరుడా అంటారు, భలే భలే అంటాడు. అది ఏమిటండి ఇక్కడ? అందుకే దొంగల నాయకుడికి నమస్కారం, ఆయన మించిన దొంగల నాయకుడు ఉంటాడండి. అందుకే దొంగల నాయకుడు అంత పనిచేస్తాడు. చిన్న కథ చెప్పడం జరిగింది మీకు, ఇంద రెండు కథలు చెప్పాను ఇక్కడ దొంగల నాయకుడు అనేటువంటి శివుడు గురించి. ఆ కథలు ముఖ్యం కనుక చెప్తాను ఎలా చూడాలని. దొంగల్లో కూడా శివుడు ఉంటాడంటే ఉంటాడు, ఎలా ఉంటాడో చూడండి. ఒక కాలనీ ఒకటి ఉంది. ఇది జరిగిన కథలు రెండు నేను రాసినవి, జరిగినవి ఎవరికి జరిగిందో వాళ్ళు చెప్పినవి నేను రాసాను. ఇక్కడ లేనిది రాయలేదు. ఇక్కడ టాటాలు ఇందులో లేవు, టాటాలు లేవు, ఉన్నదే చెప్పాను ఇక్కడ. ఏమిటంటే ఒక ఊరికి దూరంగా కట్టిన కాలనీ అది. ఆ కాలనీలో అందరూ హాయిగా ఉన్నారు. అక్కడికి దొంగలు వచ్చారట, పట్టపగులు. మొదట ఇల్లు, రెండో ఇల్లు, మూడో ఇల్లు, అలాగా వాళ్ళు కత్తులు చూపిస్తూ ఇంట్లో ఉన్న దోచుకుపోతున్నారు. ఈ న్యూసు ఆ చివరింటి వాడికి తెలిసిపోయింది. ఇంకా వాడు ప్రయత్నిస్తున్నాడు తలుపులకు తాళాలు వేసుకోవడం, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉన్న తాళాలు పగలగొట్టి కూడా లోపలికి వస్తున్నారు న్యూస్ వచ్చింది. ఇంకా బాధపడ్డాడండి. చిత్రం ఏంటంటే అక్కడ వరకు వచ్చినాడు దొంగలు, ఆ ఇంటికి వచ్చేటప్పటికి రాలేదట, వెనక్కి వెళ్ళి. ఇక్కడ ఎందుకంటే అతడు చెప్పిన అనుభవం ఏంటంటే మా ఇంట్లో రోజు రుద్రాభిషేకం చేసుకుంటాం. ఇది ఆలోచించండి, మీకు శుభాలు ఇవ్వడమే కాకుండా మీ పాపం కొద్దీ మిమ్మల్ని బాధించడానికి వచ్చేవాడికి కూడా బాధించే బుద్ధి తీసేస్తాడు ఆయన. అది తెలుసుకోవాల్సింది. సర్వబుద్ధి శాసకుడు ఈశ్వరుడు, అది ఇందులో ఉన్న రహస్యం. ఇంకో కథ జరిగిన చెప్తున్నారు. ఒక ఇంట్లో కృష్ణభక్తులు, వాళ్ళ ఇంట్లో అందరూ కూడా. ఆ ఇంట్లో దొంగ వచ్చేట, ఆ తల్లిని పిల్లని కూడా కట్టేసి, ఇంట్లో వాళ్ళు లేరు, కత్తి చూపించి ఇంట్లో ఉన్న డబ్బంతా ఇమ్మన్నట. ఇచ్చినప్పుడు తాళాలు నీ బొడ్లోనే ఉంచాను కదా ఇచ్చేయి అన్నట్టు ఆ పిల్లతో తల్లి. అమ్మా ఇచ్చేసినా పొడి చేస్తాడేమో అని. కృష్ణ కృష్ణ అనుకోవే పొడవడు అన్నది ఆ తల్లి. నిజంగా జరిగిందండి సంఘటన. కృష్ణ కృష్ణ అనుకోవే పొడవడు అంటే కృష్ణ కృష్ణ అనుకుంటే పొడవడా? పొడవడు, అన్నీ ఇస్తాడు అని కూడా అందట ఆ తల్లి. వెంటనే వాడన్నాడు, కృష్ణ కృష్ణ అనుకుంటే అన్నీ ఇస్తాడా అన్నట్ట. తప్పకుండా ఇస్తాడందట ఆ తల్లి. వెంటనే కత్తి మడిచి నేను కృష్ణ కృష్ణ అనుకుంటానని కట్టు విప్పి వెళ్ళిపోయాడు ఆయన. జరిగిన ఘట్టం. మరి దొంగల నాయకుడైన కృష్ణుడు అక్కడ చౌరా ఆయన దొంగలకి స్థేనానాంపతేహనమా స్థాయునాంపతేహనమా ఉందా లేదా చూడండి. అందుకు ఇవన్నిటికీ లౌకికమైన అర్థములు చెప్పవద్దు, పరమార్థమైన మోక్షార్థమే చెప్పవలను అని ఎవరైనా అంటే మాత్రం వారికి నమస్కారం చేసి అన్నర్థాలు మీరు తీసుకోండి, తప్పేం లేదు. ఆ అర్థమే కాదు. ఎందుకంటే ఇంత వేదాంతం చెప్పిన వాడు ఉపన్యాసం చెప్తూ ఉంటే ఆయనకు ఫోన్ వచ్చింది ఇంట్లో దొంగలు పడ్డారని, మిగిలిన విషయం తర్వాత చెప్పుకుందామని ముసుకు వెళ్తాడా లేదా చెప్పండి. ఇక్కడ మనం ఉన్న స్థితి ఏమిటి, మాట్లాడుతున్న స్థితి ఏమిటి? అందుకే ఈశ్వరుడికి తెలుసు. పిల్లవాడు నాకు చాక్లెట్ కావాలి చాక్లెట్ కావాలి నాడు ఏడుస్తూ ఉంటే నీకు చాక్లెట్లు ఇవన్నీ అక్కర్లేదు నాయన, నువ్వు సంపాదించవలసింది చాలా ఉన్నది జ్ఞానము అని తల్లిదండ్రులు చెప్పరు. జ్ఞానము ఇస్తూనే చాక్లెట్ ఇస్తారు అక్కడ. అంతేగాని చాక్లెట్లు తింటూనే కలకాలం వర్ధులు నాయన అని దీవించను, దీవించరు. అందుకే మన రుద్రుడు ఏం చేస్తాడంటే రుద్రం చదివితే లౌకికమైన ఫలితాలు అన్నీ ఇస్తూ చూసావుగా బాగున్నాయి కదా, ఇవన్నీ ధర్మబద్ధంగా అనుభవిస్తున్నావు కదా, ధర్మబద్ధంగా అనుభవిస్తున్నావు కనుక కొన్నాళ్ళకి నీ అనుభవం వైరాగ్యాన్ని ఇస్తుంది. ఇది చూడండి, ధర్మబద్ధంగా అనుభవిస్తే కొన్నాళ్ళకి వైరాగ్యం వస్తుంది, ఆ వైరాగ్యం నాపై ప్రేమనిస్తుంది, ఆ ప్రేమ నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, ఆ జ్ఞానం నీకు మోక్షాన్ని ఇస్తుందని చెప్తాడు. ఆ క్రమమే ఈ రుద్ర నమక వైభవంలో చెప్పబడింది. కనుక ఆ విధంగా ఇహము పరము పరమార్థము మూడు ఇవ్వగలిగేటువంటి రుద్ర నమక మంత్ర రాశిలో సర్వ వేద వేదాంత శాస్త్ర రాశి అంతా దాగి ఉన్నది. కనుక ఇది సంపూర్ణమైన శాస్త్రముగా చెప్పబడుతున్నది. దాన్ని వ్రాయడం వల్ల నేను తరించే అవకాశం నాకు ఉంది గనక నా తారణ కోసం మళ్ళీ రాయడం అనే పని పెట్టుకుని, దిద్దడం అనే పని పెట్టుకుని దీనికి పుస్తక రూపం కల్పన చేశాను. పైగా వింటూ క్యాసెట్ వింటూ రాయడం ఎంత బాధో నాకు తెలుసు, కష్టమో నాకు తెలుసు. కానీ కష్టపడ్డమే సాధన. తపస్సు అంటే కష్టపడ్డం మరొకటి కాదు. ఒళ్ళు వంచడమే తపస్సు. ఒళ్ళు వంచాలి, కష్టపడాలి. తాను స్వయంగా ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ, అది ఒక ప్రైవేట్ బ్యాంకులో చేస్తున్నప్పుడు ఎన్ని రకాల అవస్థలు ఉంటాయో అన్ని అనుభవిస్తూ కూడా ఎప్పటి నుంచో నా ప్రవచనాలన్నీ వినడం, వాటిని పుస్తకాలుగా రాయడం అలవాటు ఉన్న ఆవిడ గనక ఆవిడికి పనప్పు చెప్పు. చెప్పడమే కాదు, సాధ్యమైన తొందరగా ఇచ్చేయమ్మా అని కూడా అన్నాం. ఎంత తపన పడ్డారో. 4-5 నెలలు పట్టిందండి, ఆలస్యమైందండి అన్నది ఆ తల్లి. 4-5 నెలల్లోనే రాసావా తల్లి అని దాన్ని పెట్టాం మేము. సామాన్యమైన విషయం కాదండి, అదంతా వింటూ యథాతథంగా రాయడం అంటే సామాన్య విషయం కాదు. ఆ తల్లి కూడా ఒక సద్గురువుల ద్వారా శ్రీవిద్యోపాసన పొంది సాధన చేసుకుంటున్నటువంటి తల్లి గనక అమ్మ అనుగ్రహం చేత ఈ విషయం అంతా గ్రహించగలిగింది. పైగా ఎన్నో విషయాలు మనం చెప్తాం, మీరు బాగా చెప్పారండి అనేవాళ్ళు ఉంటారు, కానీ అందులో ఏది బాగుందో చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు. ఆ చెప్పినప్పుడు వాళ్ళు మన హృదయంలో ఏది బాగుంది అనిపించిందో అదే చెప్పారంటే వాళ్ళని సహృదయులు అని అంటారు. లైక్ మైండెడ్ అంటే అది. అలాంటి సహృదయ శ్రోత ఆవిడ. అటువంటి ఆ తల్లి ఇంత రాసిన తర్వాత ఆశ్చర్యపోతూనే దాన్ని సవరించి ప్రింటింగ్కి ఇచ్చి అదంతా అయితే దీన్ని ప్రింట్ చేయడం మరో కష్టం అండి. ఎందుకంటే మనకు టెక్నాలజీ చాలా పెరిగిపోయాయి, దానివల్ల తప్పులు చాలా పెరిగిపోయాయి. ఇదివరకు టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందని రోజుల్లో వచ్చిన పుస్తకాల్లో కనబడిన తప్పులు, టెక్నాలజీ వల్ల చాలా తప్పులు వస్తున్నాయి. ఎందుకంటే అందరూ ఎలా తయారయ్యారంటే ఎంత వేగం ఫలితం సంపాదిస్తామా అని, అంతేగాని ఎంత శ్రద్ధగా చేస్తామని చేయడం చాలా కష్టం. అంతేకాదు ఈ పుస్తకం పనిచేయిస్తూ కూడా మాకు ఇదే పని ఏంటండి, ఇది ఒక్కడే చేస్తూ ఉండడానికి అన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఈ పుస్తకానికి పనిచేయడం ఒక యజ్ఞం చేయడం లాంటిది, ఇది తెలుసుకోవాలి. సామాన్య దృష్టి కాదు. అలాంటి యజ్ఞం చేసిన వాళ్ళు నాకు ఉన్నారు, మిత్రులు. బయట ఎక్కడో డీటీపీ చేయించి అవన్నీ ఒకచోట సమకూర్చి వాళ్ళు చేసిన తప్పులన్నీ మరొకరి చేత ప్రూఫ్ రీడింగ్ చేయించి అక్కడ వాళ్ళ ప్రూఫ్ రీడర్స్ వదిలేసిన తప్పులు, తగిలించిన తప్పులు కూడా మళ్ళీ దిద్దుకుంటూ జాగ్రత్త చేస్తూ దీనంతటిని ఒక దగ్గర పెట్టి జాగ్రత్త సమకూర్చిన మిత్రుడు ఒకడున్నాడు. ఆ మిత్రుడు ఋషిపీఠానికి కూడా లేఅవుట్ డిజైన్ చేస్తూ దానికి అందమైన రూపకల్పన చేసిన మిత్రుడు. ఆయన విజయవాడలో ఉంటారు. ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చారు ఆయన. ఇక్కడ ఉన్నారు శ్రీరాము గారు, ఆయన అందరినీ కలవమని చూపించాడు. పి రాము గారు, ఆయన ఈ పుస్తకం ఈ విధంగా రూపకల్పన జరగడంలో ప్రధానమైన బాధ్యత వహించారు. దాని యొక్క పేజ్ మేకప్ కానీ, అలైన్మెంట్ కానీ, డిజైన్ కానీ, ఇవి దీనికి తోడు ప్రూఫ్ రీడింగ్ అంటే పగలు రాత్రి కూడా నిద్రాహారాలు మాని తనకి సంస్కృత భాష రాకపోయినా ఈ మాట అన్నందుకు మన్నించాలి. నేను కొందరు సంస్కృత పండితులు కూడా దిద్దమనిచ్చాను, వాళ్ళు మరికొన్ని కొత్త తప్పులు చేసి నాకు ఇచ్చారు. అంటే భాష తెలియడం వేరు, ప్రూఫ్ రీడింగ్ చేయడం వేరని అప్పుడు నాకు జ్ఞానోదయం కలిగి అతడి చేత జాగ్రత్తగా చేయించి మళ్ళీ చూస్తూ నాకు ప్రూఫ్ రీడింగ్ రాదు, నానా అవస్థలు పడి మొత్తానికి తప్పులు లేకుండా తేవాలని పడ్డ తపన, అతడు ప్రతిదానికి తీసుకునే శ్రద్ధ, ఆయన ఇక్కడికి రాలేదు కానీ ప్రత్యక్షంగా అతడి కృతజ్ఞత చెప్పవలసిన బాధ్యత నాకుంది, లేకపోతే కృతజ్ఞతా దోషం వస్తుంది. శ్రీ తుంబలి శివాజీ అని ఋషిపీఠానికి సబ్ ఎడిటరు, ప్రూఫ్ రీడర్ అతను. ఆయన హైదరాబాద్లో ఋషిపీఠం పత్రికలో ఉద్యోగి ఆయన. ఆయన అలాగే ఋషిపీఠం ప్రతి నెలా సవరిస్తూ దిద్దుతూ ఉన్నటువంటి, ప్రతి పుస్తకానికి ఇదే బాధ్యత వహిస్తున్నటువంటి రాము గారు. ఈ పుస్తకానికి కాదు, ప్రతి పుస్తకానికి. దీనికి ముందు వచ్చిన యేషధర్మ సనాతన కూడా పూర్తిగా ఆయన బాధ్యత వహించి తయారు చేశారు. ఇది మెచ్చుకోవాల్సింది. యశధర్మ సనాతనం గురించి కూడా చెప్పాలి. ఇది నేను 2004 నుంచి ఇప్పటి వరకు కూడా ఈనాడు పత్రికలో రాయడం జరిగింది ఆధ్యాత్మిక రచనలు. అయితే ఇది కేవలం వృద్ధుల కోసం రాయలేదు. వాళ్ళు వచ్చి నన్ను అడిగింది ఏంటంటే, మా ఈనాడు పత్రిక ఇన్నాళ్ళు ఆధ్యాత్మిక దూరంగా ఉందండి, ఇప్పుడు మేము ఆధ్యాత్మికత మీద మేము కూడా కొన్ని వ్యాసాలు వేయాలని అనుకుంటున్నాం. మీరు టీవీ ద్వారా చెప్తున్న వాటికి మాకు కొన్ని స్పందనలు వస్తున్నాయి కనుక మీరు రాయగలరేమో అనిపిస్తుంది. మీరు ఒక 10-11 రాసిస్తే అవి మా పత్రికలో వేయడానికి అనువైనవి అనిపిస్తే అప్పుడు వేస్తామని పరీక్ష పెట్టారు. ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలో మన సంస్కృతి తెలియడం చాలా మంచిది అనుకుని, అసలు నాస్తికుడికి కూడా భారతీయ సంస్కృతి గొప్పది అనిపించేలా రాయాలి అనే తపనతో ఒక 12 ఆర్టికల్స్ రాయడం జరిగింది. వాళ్ళది సీరియల్గా వేశారు, ప్రతిరోజు వేశారు. అప్పటి నుంచి నన్ను రాయమన్నారు. దానితో అనేక మంది పెద్దలు ఈ దేశంలో అన్ని వైపుల నుంచి రాయడం మొదలుపెట్టారు. ఏ విధంగా మన సంస్కృతిని చెప్పాలి అనేది దీని ద్వారా తెలుసుకుని వాళ్ళ విజ్ఞాన నా ధోరణిలో వాళ్ళందరూ చెప్పారు. అందుకు నా చిన్న మాట ఆ మహాత్ముల్ని కదిలించినందుకు నేను తృప్తిపడి అనేక మంది రాయడం మొదలెట్టాక నేను నాకున్న ఇతర కార్యక్రమాల హడావిడి వల్ల తగ్గించడం జరిగింది. కానీ వాళ్ళు అనేక సందర్భాల్లో మీరు ఎక్కువ రాయాలి అని అడిగితే ఎప్పుడూ కాకుండా అప్పుడప్పుడు నేను రాయడం జరిగింది. అలా కొన్ని 100 రాయడం జరిగింది. అలాగే నది అనే మరొక పత్రిక, ఇవేవి ఆధ్యాత్మిక పత్రికలు కావు, అదొక ప్రయోజనం. ఆధ్యాత్మిక పత్రికలు ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న వాళ్ళే చదువుతారు, కానీ అన్ని చదివే వాళ్ళ చేత కూడా ఆధ్యాత్మిక సంబంధించి చదివించాలి, అది మహాకష్టం అది. అందుకు నది అనేటువంటి ఒక వ్యాపారాత్మకమైనటువంటి పత్రిక దానిలో రాయడం రాయమని వాళ్ళు కోరుకుంటే ప్రతి నెల రాయడం జరిగింది. దాని పేరు సనాతనం అనే శీర్షికతో మన సనాతన ధర్మం గురించి పరిచయం. ఏమీ తెలియని సామాన్యులకి, ముఖ్యంగా నేటి యువతకి, ముఖ్యంగా దుర్మేధ శ్రద్ధ కలవారికి, వారి చేత శ్రద్ధ కలిగించాలని తాపత్రయంతో వ్యాసాలన్నీ రాస్తే అది చూసి అనేక మంది ఆత్మీయులు కొన్ని ఓళ్ళకెళ్తే నేను ఆశ్చర్యపోయాను. ఇవన్నీ పేపర్ల మీద అంటించుకుని పుస్తకంగా తీసుకుని నా చేత సంతకం పెట్టించుకున్న వాళ్ళు కొందరైతే, ఇంగ్లీష్లో హిందీలో వీటిని ట్రాన్స్లేట్ చేయించుకున్న వాళ్ళు కొందరు, హిందీలో దీన్ని అనువదిస్తే ఒక హిందీ పత్రికలో సీరియల్గా వేశారు, ఇన్ని భాషల్లో ఇది ఆదరింపబడుతుంది ఈ ఆర్టికల్స్, మన వాళ్ళకి పుస్తక రూపంలో ఇస్తే చాలా పనికొస్తుందని ఆలోచన కలిగితే, సద్గురు శివానందమూర్తి గారు నేను ఏ గ్రంథరచన చేసినా వారి మౌన ప్రేరణ నాకు అందుతోంది కనుకే చేస్తున్నాననే స్పృహ నాకున్నది. కొన్ని పుస్తకాలకి నేను ఆయన చేత ముందు మాటలు రాయించలేదు, అసలు కొన్ని పుస్తకాలకి నేను పండితుల చేత ముందు మాటలు రాయించను. అంటే నా పండితుల మీద గౌరవం లేక కాదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఒకటి, రెండు వాళ్ళ అభిప్రాయాలు రాసిన తర్వాత ప్రజలకి వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి ఏర్పడినివ్వకుండా చేసిన వాడిని అవుతానేమో అని ఒక భయం. ఈ రెండింటి కారణం చేత నేను వెనకడుగు వేయడం జరిగింది. అయితే కొందరు పండితులకు మాత్రం నేను రచించిన పద్య గ్రంథాలు ఇవి ఇచ్చాను, ఎందుకంటే తప్పులు ఉంటే దిద్దండి అని. అయితే వాళ్ళు దిద్దడమే కాకుండా ఆనందంతో అభిప్రాయం రాస్తే అవి అక్షతల్లా స్వీకరించి వాటిని ముద్రించడం కూడా జరిగింది. అలా జరిగాయి. కానీ నేను విష్ణు విద్యకు కానీ రుద్ర నమక వైభవానికి కానీ ఎవరి చేత అభిప్రాయాలు రాయించలేదు. గురువుగారి చేత ఆశీర్వచనం రాయించే అలవాటు నాకుంది. కానీ గురువుగారికి ఉన్న వయస్సు దృష్ట్యా ఆయన అడిగితే తప్పకుండా రాస్తారు, అందుకే ఆయన చేత రాయించలేదు. ఎందుకంటే ఆయన శ్రమ అవుతుంది, వారిని శ్రమ పెట్టకూడదు అనే భావంతో నేను కొన్నిటికి రాయించలేదు. కానీ యశధర్మ సనాతనకి మాత్రం ఇది అందరికీ కావాలి అనే ఆయన ఉద్దేశం కనుక ఆయన ఆశీర్వచనం ఇందులో ఉంది. ఆయన అన్నారు, ఈ పుస్తకం ప్రతివాడి ఇంట్లో ఉండాలని, ఆయన ప్రతివాడు ఇందులో అక్కడక్కడ ఆర్టికల్స్ చదివినా బాగుంటుంది అని అన్నారు. తర్వాత మళ్ళీ అంత గురుస్థానంలోనే గౌరవించే మరొక వ్యక్తి శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. ఆ మహానుభావులు కూడా ఈ గ్రంథాన్ని ఆమూలాగ్రం పరిశీలించి ఆయన దీన్ని యశధర్మ సనాతనకి అభిప్రాయం రచించడమే కాకుండా హిందూయిజం గురించి ఒక కోర్సు చేయాలి అని ఐపీఎస్ అరవిందరావు గారు భావించినప్పుడు దానికి సంబంధించిన పుస్తకాలు ప్రిస్క్రైబ్ చేస్తూ అందులో యశధర్మ సనాతనం కూడా ఒకటి అన్నారు ఆయన. అది నాకు ఇంకా భయపెట్టింది. అయితే నేను మళ్ళీ ఆ గురువుల స్థానంలో భావించే మరో ఇద్దరు గురువులు నాకున్నారు ఇక్కడ. అంటే వాళ్ళ దగ్గర నేను కూర్చొని చదువుకోలేదు, కానీ వారి మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి. వాళ్ళపై గురుభావాన్నే గౌరవం అంటారు, అంతే కదా, తప్పు కాదు కదా నేను చెప్పింది, గురుభావమే గౌరవం గనక. అలాంటి గౌరవం కలిగిన మహాత్ములు నేను ఇక్కడ ఏ ఉపన్యాసం ఇచ్చినా వారి ఆశీర్వచనాల వల్ల ఉపన్యాసానికి తేజస్సు వస్తుంది. అలాంటి ఆశీర్వచనాలు నాకు మొదటి నుండి ఇస్తున్నటువంటి మహాత్ములు మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు. ఈరోజు ఇక్కడ చెప్తున్న కొంతకాలం అన్నీ కట్టబెట్టి వాళ్ళ దగ్గర మఠం వేసుకుని అంతేవాసిగా ఉంటూ అధ్యయనం చేయాలని కోరిక నాకున్నది. ఇక్కడ తీరుతుందా లేదా పక్కన పెట్టి కోరిక మాత్రం నాకున్నది, సంస్కారం పొందవచ్చు వారి ద్వారా అని. అటువంటి మహాత్ములు వారు, పైగా నాపై పుత్రవాత్సల్యం, కేవలం తాను గొప్ప జ్ఞాని అయినప్పటికీ కేవల పుత్రవాత్సల్యంతో తాను సభలకు వచ్చి ఈ పిల్లవాడిని ప్రోత్సహించాలి అని మాట్లాడుతూ ఆశీర్వదిస్తున్నటువంటి మహాత్ములు ఇక్కడ శలాక రఘునాథ శర్మ గారు. ఇక ఒక్క వ్యక్తి గురించి చెప్తే నాకు మాట రాదు. ఆయన నాకు స్నేహితులో తెలియదు, అనేక కోణాల్లో ఆయన చెప్తే ఒప్పుకోరు కానీ గురువు కూడా నాకు. ఆయన సంస్కారాన్ని నేను నేర్చుకుని ఓహో ఇలా ఉండాలన్నమాట అని నాకు నేను అనుకున్న సందర్భాలు ఉన్నాయి. సభా సరస్వతి ముందు దాచక్కర్లేదు కనుక చెప్తున్నాను. అలాగా ఒకవైపు స్నేహం, ఒకవైపు గురుభావం, ఒకవైపు సోదరభావం, ఒకవైపు మూర్తీభవించిన సాత్వికత, అటువంటి వారు డాక్టర్ నారాయణరావు గారు. వారి ఆ భావం నేను ఇక్కడ ఉన్నట్టు చెప్తున్నాను. ఈ రోజున ఇక్కడ నేను వ్యాకరణం ఆంజనేయ శాస్త్రి గారిని తీసుకురావడం కారణం ఏంటంటే ఇక్కడ చాలామంది యువత ఉన్నారు, వాళ్లకు ఒక స్ఫూర్తి కలగాలి, అది ముఖ్యంగా. ఎందుకంటే సాంకేతిక రంగంలో వెళ్ళామని, లేకపోతే ఇంగ్లీష్ చదువుకుని ఏదో చిన్న ఉద్యోగం రాగానే మన సంస్కృతం అనే ట్రాష్ అనేటువంటి ఈ రోజుల్లో, ఆనాడే 1960వ దశకంలోనే ఆయన ఈ భారతదేశంలో ఎలక్ట్రానిక్ రంగంలో గొప్ప విజ్ఞానిగా క్వాలిఫికేషన్ ఉన్న మహాత్ముడు. కెనడాలో చేరి ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ప్రోత్సాహంతో అక్కడ ఆయన అధ్యయనం చేసి అక్కడ విజ్ఞానిగా ఉంటూ అక్కడ తాను చదువుకుని అక్కడ గౌరవాన్ని పొందుతూ ఉంటూ కూడా ఈ దేశం మీద మమకారంతో వచ్చి తన విజ్ఞానాన్ని ఇక్కడ అందిస్తూ ఇన్ఫోసిస్ లాంటి పెద్ద సంస్థల్లో కూడా తన విజ్ఞానాన్ని ధారపోసి ఈనాడు సాంకేతిక రంగంలో అద్భుతమైన కృషి చేసి ఎందరినో ఐటీలో ప్రవీణులు చేసినటువంటి ఆయన, ఐటీ అధ్యాపకులు కూడా. ఇంత ఉంటూ ఆయన గురువుల దగ్గరికి వెళ్ళి రుద్రము పురుషసూక్తము శ్రీసూక్తము అని నేర్చుకున్నారు తెలుసా మీకు? నేర్చుకోవడమే కాదు, ఆయన పేరు వ్యాకరణం. వేదానికి వ్యాకరణం ఉంటేనే బలంట, అందుకే సామవేదం వారికి వ్యాకరణం వారు తోడయ్యారు ఇక్కడ. లేకపోతే ఎక్కడొస్తుంది ఈ మహానుభావులు? పైగా ఈయన తాను అధ్యయనం చేసి సంపూర్ణంగా తెలుసుకోలేకపోయినా వేదాన్ని అధ్యయనం చేయడం చాలా గొప్ప మాట. ఆయన ఒక మాట అన్నారు నాతో, ఇప్పటికీ గుర్తొస్తుంది, అంతరించిపోతున్న క్రూరమృగాలని కూడా కాపాడుకుంటున్నాం, అంతరించిపోతున్న వృక్షజాతుల్ని కాపాడుకుంటున్నాం, అంతరించిపోతున్న వేద విద్యల్ని కాపాడుకోవట్లేదన్నారు. ఇది మొత్తం ప్రభుత్వానికో సవాల్, ప్రపంచానికో సవాల్, అంత గొప్ప మాట అన్నారు ఆయన. అందుకు ఆయన చేసింది ఏంటంటే, శ్రీశైలంలో శ్రీదేవి వేద విద్యాలయానికి ఆయన తన ద్రవ్యంలో చాలా భాగం ధార పోశారు, పోస్తున్నారు. ఆ వేద విద్యాలయ నిర్వహణలో ప్రధానమైన బాధ్యత వహించి నడిపిస్తున్నారు. వారికి తోడుగా అగ్నికి ఆజ్యమనండి, వాయువైనండి, మా సుదర్శనం గారు ఇక్కడే ఉన్నారు, ఏం తెలియకుండా కూర్చుని అక్కడ

0: ఏమిటో పరిశీలించి యజ్ఞం వల్ల జరిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో అద్భుతమైన ఆర్టికల్ రాశారు ఇంగ్లీష్లో. వ్రాయడమే కాదు, ఈ మధ్య ఒక సాంకేతికమైన సైంటిఫిక్ సమావేశంలో దాన్ని ఆయన ఆ పేపర్ని సబ్మిట్ చేసి ప్రశంసలు అందుకున్నారు. ఎలాంటి మహాత్ములు ఇక్కడ కూర్చున్నారు చూడండి. ఇలాంటి వారందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. పైగా ఇక్కడికి ఈరోజు ఇక్కడ రాకపోయినా ఋషిపీఠం ప్రారంభింపబడి ఇలా నడుస్తున్నది అంటే నేను మర్చిపోలేని వ్యక్తి నాకు స్నేహితుడు శ్రీ ఉపద్రష్ట శివప్రసాద్. ఆ పేరు చెప్తే శివుడు వింటాడు, ఆయన అనుగ్రహిస్తాడు. నిజంగా శివప్రసాదమే ఆయన నాకు స్నేహం. ఇంత అందమైన కవర్ పేజీని భావన చేశాడు అతను. ఆ చెట్టు, ఆ చెట్టు కింద ఓడలు, ఈ జ్ఞానవృక్షం అనేక శాఖలతో ఉందనే భావాన్ని ఆయన తీసుకుని ఈ గ్రంథంలో సనాతన ధర్మ అనే పుస్తకానికి అంత చక్కటి కవర్ పేజ్ డిజైన్ చేశాడు. ఇక రుద్రుడు అంటే సూర్యభగవానుడు రూపంలో కనబడుతున్న పరమేశ్వరుడే అని సంకర్షణ స్వరూపం యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రోదేవత అనే భావం పుస్తకంలో రాస్తే కేవలం భక్తితో గ్రహించి దానికి ఇంత అందమైన రూపకల్పన చేశాడు ఆయన. ఆయన ఇంత అందంగా డిజైన్ చేసి ఈ పుస్తకం మంచి క్వాలిటీ ప్రింటింగ్ రావడం కోసం తపన పడి ఆయనకి ఏమీ లేదు, ఈ గ్రంథాలు చక్కగా అందివ్వాలి, విష్ణు విద్యాలుగా చేశాడు ఆయన. ఆయన అలా కృషి చేస్తుంటే నేనే ఆయన అని సాటా ధీట అని పోటీ పడి ఎవరి పనిచేశారో తెలియనివ్వకుండా అద్భుతంగా పనిచేసినటువంటి వారు మళ్ళీ మా పీరాము గారే. ఇటువంటి ఇంతమంది స్నేహితుల బలం, ఇంతమంది పెద్దల ఆశీర్వాదం, ఇంతమంది మహాత్ముల యొక్క దీవెన ఈ రోజు నన్ను దీవించడానికి ఎంతమంది వేద పండితులు వచ్చారు. వారందరికీ నాపై ఆత్మీయత వాత్సల్యం ఇలా ఉన్నది. కనుకనే మా నాన్నగారు ఆశీర్వచన బలం ఒకవైపు అయితే నేను మర్చిపోలేనిది చెప్పుకోకపోతే మహాపాపం. కానీ చిట్ట చివరికి ఈశ్వరస్మరణ గట్టిగా చేయాలి. మా నాన్నగారు చిన్నప్పుడు నాకు శ్లోకం నేర్పారు, మహాదేవ మహాదేవ మహాదేవ దయానిదే భవానేవ భవానేవ భవానేవ గతిర్మమ. అప్పటి నుంచి మహాదేవ నామం అంటే నాకు చాలా ఇష్టం. సరిగ్గా నేను మద్రాసు చేరాక మా గురువు గారు ఇక్కడ గురువు అనుమతితో వీరభద్ర మహాదేవ్ గారు దొరికారు నాకు. ఆయన దీక్షానామం మహాదేవానందనాథ. ఆయన నామానాన్ని నేను వింటూ ఉంటే నన్ను స్వయంగా పిలిచి ప్రేరణ కల్పించి శ్రీ విద్యలో ప్రవేశింపజేసిన మహాత్ములు ఆయన. చిత్రం ఆయనకు నాపై ఎంత వాత్సల్యం ఏంటంటే, నేను ఇది కాశీలో చెప్తున్నప్పుడు ఆ సభకొచ్చి విన్నారు ఆయన. బెంగళూరులో చెప్తూ ఉంటే ఆ మహానుభావుడు 80 ఏళ్ల వయసు దాటినటువంటి మహాత్ములు ఆయన అన్నీ తెలిసిన ఆయన శ్రోతృస్థానంలో వచ్చి కూర్చున్నారాయన. కూర్చుని వింటూ తల ఊపుతూ నవ్వేవారు. ఆయన నవ్వు ఎంత నిష్కపటంగా ఉంటుంది, బ్రహ్మవేత్త నవ్వితేలో ఉంటుంది అనిపిస్తుంది ఆయన. అందుకే వీరారాధ్య విరాట్ రూప అన్నప్పుడు ఆ వీరారాధ్య అన్న వీరులు మా వీరభద్ర మహాదేవ్ గారే అనిపించింది మాకు. ఆయనపై కలిగిన భావాలన్నీ కూడా నేను ఇందులో అష్టకంగా రాసుకుని ఇందులో శ్లోకాలు కూడా రాసుకోవడం జరిగింది. ఇలాంటి ఎంతరో గురు పరంపర, మిత్ర పరంపర, స్నేహ పరంపర ఎంత కలిస్తే ఈ పుస్తకం తయారవ్వడం తేలిక కాదే చెప్పండి. కనుక నాదంటూ ఏమీ లేదు. ఇక్కడ నన్ను ఒక నిమిత్తంగా చేసుకుని ఇందరిని సహకరింపజేసి తుమ్మి పువ్వును కూడా నెత్తిని పెట్టుకునే పరమాత్మ నాకు ఈ గౌరవాన్ని కల్పించాడు, ఇక్కడ మీ ముందు మాట్లాడే అవకాశాన్ని కల్పించాడు. నిజంగా అనికేత అన్నట్లుగా ఏమున్నా లేకపోయినా ఒక చోటంటూ లేకుండా తిరుగుతూ ఉన్నాను నేను. అందుకే పరమహంసను కాకపోయినా పరిత వ్రజతీతి పరివ్రాజక అదైపే ఇలా తిరుగుతున్న నాకు అన్నీ నావే అయినప్పటికీ కూడా అన్నీ నావే అన్న గోపాలకృష్ణ గారి మాట నిజమే. రాజమండ్రి అంటే ఆత్మీయము అనే మాట నిజమే, ఒప్పుకోక తప్పదు. నాకు ఆత్మీయులు చాలామంది ఇక్కడ ఉన్నారు. రాజమండ్రి కాకినాడ హైదరాబాదు దృష్టితో ఆలోచిస్తే ఒకే ఊరు నాకు. అవునా లేదా? నేను హైదరాబాద్లో ఉపన్యాసానికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో అంతకంటే తక్కువ టైంలో వచ్చాను కాకినాడ నుంచి. కనుక రెండు దూరం కాదు. కాకినాడ వారికి నేనంటే ఎంతో ఆత్మీయత. అందుకే కాకినాడ కార్యనిర్వాహకురాలు మహాత్మునులు శేషకుమార్ గారు ఇక్కడికి వచ్చారు. ఇంకా కాకినాడ నుంచి అనేక ఆత్మీయులు వచ్చారు. అయితే నేను కాకినాడ నుంచే వచ్చారు అనుకున్నానండి. వరంగల్ నుంచి వచ్చారు, కొత్తగూడెం నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, బెజవాడ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, దూర దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు ఇంతమంది ఆత్మీయ బలం. అదిగో తిరుపతి నుంచి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. ఇంతమంది ఆత్మీయులు నా కోసం వచ్చారు అంటే ఇంతమంది ఆత్మీయుల మధ్య చేసుకున్న ఒక శివ కైంకర్యం ఈరోజు. ఇదొక పార్వతీ పరమేశ్వర కళ్యాణ వైభవంగా నేను భావిస్తున్నాను. ఒక పండగ ఇక్కడ ఈరోజు ఇక్కడ జరిగింది. పైగా ఆత్మీయుల మధ్య చేసుకున్న పండగలో వీరు నేను అనే టెన్షన్లు ఏవి ఉండవు. అందరూ మనవాళ్లే, అంత అందరూ మనవాళ్లే అనే చోటు ఎంచుకుని ఇక్కడ జరుపుకున్నాం. అలాగే అనపర్తి లాంటి సమీప ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బంధువులు ఇక్కడున్నారు. ఇక మహాపండితులు కూర్చుని చెప్తున్న ప్రతి మాటకి వాళ్ళ తల ఊపుతూ ఆమోద రూపమైన అంగీకార రూపమైన ఆశీర్వచనాన్ని అందిస్తున్నారు. ఇలా సభ ముందు ఉన్న సరస్వతికి, సభపై నాకు ఇరుప్రక్కల కాపు కాస్తున్న సరస్వతికి నమస్కరిస్తూ సర్వం శ్రీ శివ సరస్వతి చరణారవిందార్పణం.
1: ఓం నమ శివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో.

0: As our audio collection continues to grow day by day, we now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
1: Kedareswarudu. Ee kedaram anedi హిమాచల్ ప్రదేశ్లో ఉంది. హిమాలయ పర్వత ప్రాంతం అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఆ పర్వతాల మీద దేవతలు విహరిస్తూ ఉంటారు. అక్కడ ప్రవహించేటటువంటి పుణ్య నదుల్లో స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి దేవతా విగ్రహాలన్నింటినీ కూడా ఆ దేవతలు అర్చిస్తూ ఉంటారు. పర్వత సానులలో ముఖ్యమైనటువంటి క్షేత్రాలు రెండున్నాయి. ఒకటి బదరి, ఇది నారాయణ క్షేత్రం. రెండవది కేదారం, ఇది సేవక్షేత్రం. ఇక్కడ శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఉంటాడు. ఈ కేదారము అనేది హిమాలయ పర్వత శిఖరాల మీద ఉన్నది. ఈ క్షేత్రానికి తూర్పున అలకనంద, పడమర, మందాకిని నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ రెండు నదులు కూడా కొంత దూరం ప్రవహించి రుద్రప్రయాగలో కలిసి ఆ తర్వాత గంగానదిలో కలిసిపోతాయి. పూర్వకాలంలో బద్రికావనంలో నరనారాయణులు ఇద్దరు కూడా నియమనిష్టలతో చాలా కాలం తపస్సు చేశారు. ఆ తర్వాత వాళ్లు కేదారం వెళ్లి మందాకిలో స్నానం చేసి అక్కడ ఈశ్వరుణ్ణి అర్చించేవాళ్లు. వాళ్ల యొక్క భక్తి ప్రపత్తులకు మెచ్చి ఈశ్వరుడు సాక్షాత్కరించాడు. అప్పుడు నరనారాయణులు ఈశ్వరునికి సాష్టాంగ దండ ప్రణామాలన్నీ కూడా ఆచరించి, దేవదేవ, దేవజన రక్షక, ఆత్రత్రాణ పరాయణ, నీకు శతకోటి నమస్కారాలు. నీ కరుణ మా మీద ప్రసరింపజేసావంటే చాలు. మాకు ఏ రకమైనటువంటి కోరికలు లేవు, కాని ఈ క్షేత్రంలో జ్యోతిర్లింగంగా వెలసి భక్తుల యొక్క పూజలు అందుకుంటూ నిన్ను దర్శించినటువంటి వారికి మోక్షం ఇవ్వాల్సింది అని ప్రార్థించారు. వాళ్ల యొక్క ప్రార్థన మన్నించి ఈశ్వరుడు కేదారంలో జ్యోతిర్లింగంగా వెలిశాడు. అదే కేదారేశ్వరుడు.
2: Shivaya. You're listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
1: Ghasme Swerudu. Dvayasa Jyotirlingallo 12th didi. Idi Aurangabad samipamlo అంటే ఎల్లోరా గుహల యొక్క ప్రాంతాల్లో ఈ గ్రస్మేశ్వరుడు, ఈయన కృష్ణేశ్వరుడు అని కూడా అంటారు. ఈ జ్యోతిర్లింగం ఉంది. పూర్వకాలంలో దేవగిరికి సమీపంలో సుధర్ముడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతడు వేద వేదాంగ విదుడు, ధర్మపరుడు. అతడి యొక్క భార్య సుదేహ. ఈ దంపతులకు శ్రీ సంపదలు, భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయి, కానీ పుత్ర సంతానం మాత్రం లేదు. ఒక రోజున సుధర్ముడి ఇంటికి బ్రహ్మజ్ఞాని అయినటువంటి యతీశ్వరుడు ఒకడు వచ్చాడు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా యతీశ్వరుడికి స్వాగత సత్కారాలన్నీ చేశారు. మధ్యాహ్న కాలం అయింది. యతీశ్వరుడు భిక్ష స్వీకరించబోతూ ఉండగా ఎందుకో అతడికి అనుమానం వచ్చి సుధర్ముడితో, నీకెందరు పిల్లలు అన్నాడు. ఆ బ్రాహ్మణుల దంపతుల నోట్లోంచి మాట రాలేదు. అనుకోనటువంటి ఈ ప్రశ్నకి ఇద్దరూ కూడా విస్తుపోయారు, నిరుక్తులైపోయారు. కొంతసేపటికి తెప్పరిల్లి, మాకు సంతానం లేదు మహాప్రభు అని చెప్పారు. అప్పుడు ఆ యతీశ్వరుడు పీఠమించి లేచిపోయాడు. పిల్లలు లేని వారి ఇంట్లో నేను భోజనం చేయను అన్నాడు. ఆ దంపతులు అతన్ని బతిమాలారు. స్వామి, సంతానహీనులమైనటువంటి మాకు సద్గతులు లేవు, మీరు సిద్ధాంతం కూడా వదిలిపెట్టేస్తే మేమేం కావాలి అన్నారు. దానికి ఆ యతీశ్వరుడు కరుణించి కొంతకాలానికి మీకు సంతానం కలుగుతుంది అని చెప్పి వెళ్లిపోయాడు. ఈ సుదేహుడు ఒకసారి అతని యొక్క భార్యతో కలిసి గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు. అతని యొక్క భార్యకు వివాహానికి ముందే జాతకులు నీకు సంతాన యోగం లేదు అని చెప్పారు. ఏ విషయం చెప్పకుండా ఆవిడికి వివాహం చేశారు. ఈ సుదేహ ఇప్పుడు ఆ విషయాన్ని తన భర్తకు వివరించి తన చెల్లెలు గస్మను వివాహం చేసుకుని సంతానాన్ని పొందండి అని చెప్పింది. సుధర్ముడు అందుకు ఒప్పుకోలేదు. చివరికి భార్య యొక్క బలవంతం మీద రెండో వివాహం చేసుకున్నాడు. ఈ గస్మ పరమ పతివ్రత. తన అక్క అయినటువంటి సుదేహను తల్లిలాగాను భర్తను దైవంలాగాను చూసుకునేది. ఉత్తమమైనటువంటి ఇల్లాలు అనిపించుకుంది. అచిరకాలంలోనే గర్భవతి 12 మగపిల్లవాడిని ప్రసవించింది. ఆ పిల్లవాడు దినదిన అభివృద్ధి పొందుతూ ఉన్నాడు. ఇలా కొంతకాలం జరిగింది. సుదేహలో మార్పు వచ్చింది. చెల్లెల మీద ఈర్ష్య, పిల్లవాడి మీద ద్వేషం, ఇవన్నీ క్రమంగా పెరిగిపోవటం మొదలుపెట్టాయి. క్రమంగా ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషాలకు ఆవిడ కాస్త బానిసైపోయింది. సంతానం కలగడం చేత కదా నా చెల్లెలకి ఇంత మర్యాద, గౌరవము, మన్నన ఇస్తూ ఉన్నారు. ఆ సంతానం గనక లేకపోయినట్లయితే ఇద్దరం ఒక్కటే కదా, ఈ రకంగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఒకరోజున నిద్రపోతూ ఉన్నటువంటి ఆ పసివాడి యొక్క గొంతు కోసేసి తలని, ముండాన్ని రెండింటి కూడా వేరు చేసి దగ్గరే ఉన్నటువంటి చెరువులో పారేసి ఏహి ఎరగనటువంటి దానిలాగా వచ్చి పడుకుంది. మర్నాడు ఉదయాన్నే గస్మ చెరువులో స్నానం చేయడానికి వెళ్లింది. పసిపిల్లవాడు చెరువులో ఈదుకుంటూ వచ్చి తల్లి కాళ్లు పట్టుకుని, అమ్మా నేను చచ్చి మళ్లీ బతికినట్టుగా ఇట్లా కలొచ్చింది నాకు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి తల్లి అవాక్కైపోయింది. చిన్నపిల్లవాడు కలగంటమేమిటి, చెరువులో నుంచి ఈదుకుంటూ రావటం ఏమిటి, ఇదంతా చాలా వింతగా ఉన్నది అని అనుకుంటూ పిల్లవాడిని తీసుకుని ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ఇంటికి బయలుదేరింది. త్రోవలో ఆవిడికి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై, సాధ్వి, నీ అక్క సుదేహ ఆవిడే నీ పిల్లవాడి యొక్క గొంతు కోసి చంపేసింది. నీవు నా భక్తురాలువి కాబట్టి ఆ పిల్లవాడిని నేను మళ్లీ బతికించాను. ఇప్పుడు సుదేహను శిక్షిస్తాను అన్నాడు. అప్పుడు ఆ గస్మ పరమేశ్వరుని పరిపరి విధాల స్తుతించి, దేవదేవా, మానవులు పాపం అనేది చేస్తారయ్యా. ఆ పాపం పనులు చేయటానికి పాడుబుద్ధే కారణము. నువ్వు లోకరక్షకుడివి, దయామయుడివి కాబట్టి మా అక్కకు మంచి బుద్ధిని ప్రసాదించవలసింది అని వేడుకుంది. ఆ మాటలకు పరమేశ్వరుడు ఎంతో ఆనందించి, తల్లి, నువ్వు కోరినట్లే చేస్తాను. అంతేకాదు పాపులను, దుర్మార్గులను కూడా శిక్షించగలిగేటటువంటి మంచితనమున్నటువంటి నీ కడుపున గస్మేశ్వరుడు అనేటటువంటి పేరుతో నేను ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలసి భక్తులను రక్షిస్తాను అన్నాడు. ఈ రకంగా ఈ గస్మేశ్వర లింగం వెలిసింది. దీన్ని పూజించినటువంటి వాళ్ళందరికీ కూడా పుత్రశోకం ఉండదు. ఈ గస్మేశ్వర లింగము అనేది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆఖరిది, 12వది గస్మేశ్వరుడు.
2: ఓం నమః శివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమః శివాయ.
3: డియర్ లిసనర్స్ ఆఫ్ శైవం.org, ది ఫాలోయింగ్ ఈస్ శుక్ల యజుర్వేదం మాతి అందిన శాఖ అధ్యాయం 10.

ప్రిభూరి బ్రహ్మవనిత్వా క్షత్రవని రాజస్పోషవని పర్యూహామి. బ్రహ్మాదృగ్యః క్షత్రం దృగ్యః ఆయుర్దృగ్యః ప్రజాన్ దృగ్యః విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్

సంవత్సరస్వాదస్తోవోపదత్సంవత్సరస్వరంశనం మధ్యోదరే ప్రజన జ్యోతిరేవ్యోగేంద్రుభయోగ్రంథాయ జగతి జగతి నైవ సాయం జిదవాన్.

ఫలంగ్రహంతి ప్రవర్ణరాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత

ఏదత్సవనయ్యం భవతి భవనాయ భాజో దేవత గచ్చంతి దేహరక్షిదంతి పరం పురోడాధాన్యత్ర యథాయ

ేంద్రియమవరుధ్యాయ్యాంతే స్వంతజ్ఞమే భద్రస్థానం కర్తవ్యమ

అంతః ప్రసంసేవాన్నాద్యంతధాత్రిశిఖరం చ భయస్యావృద్ధీయంతి భాగ్యం సంభవ

ఆత్మనాయ హైనందికాయ సరస్వ విత్తనాయ విత్తం సాయ్యేత్రయూషాయ రేవతాయ హై జనాయ ద్వాదశ కాలో నిశ్చే విత్తమస్ చతురగ్నయ వేత్పాదనాయ ద్వాదశ కాలో నమస్తే జనుః

ృక్షేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రేత్రే

ప్రజాపతయ్యేవాయ హమిషా విధేమ ప్రజాపతయ రాజస్థం గృహ్ణామి సస్య దేవృ

0: ಕ್ರತ್ವರ್ಥ ಪಶು ಸಂಜ್ಞಪನನಿಂದ ಶಿವಪೂಜಾ ನಿಂದಾ ಚ ಕೃತ ಏವಂ ತೇಸುರಾಃ ತೇನ ವಿಮೋಹಿತಾಃ ಇತಿ ಪಂಚಮೇಧ್ಯಾಯೇ ಕಥಾ ವರ್ಣಿತ. ಷಷ್ಠೇಧ್ಯಾಯೇ ಏವಂ ಕಥಾ. ಧರ್ಮಪಥಾತ್ ಚಲಿತೇಷು ತೇಷ್ ವಸುರೇಷು ಭಗವಾನ್ ವಿಷ್ಣುಃ ಇಂದ್ರಾದಯಶ್ಚ ದೇವಾಃ ತದ್ವಧಾರ್ಥಂ ಶಿವಂ ತುಷ್ಟುವುಃ. ಅಸ್ಮಿನ್ ಅಧ್ಯಾಯೇ ವಿಷ್ಣುನಾ ಕೃತಾ ದೇವೈಃ ಕೃತಾ ಚ ದ್ವೇ ಶಿವಸ್ತುತಿ ಅವಧೇಯೆ. ತೈಸ್ತುತೋ ಭಗವಾನ್ ಶಂಭುಃ ಆವಿರ್ಭೂಯ ಪುನರಪಿ ತೇಷಾಂ ಅವಧ್ಯತ್ವಂ ತದ್ವಧೇ ದೋಷಾಂಶ್ಚ ಚಿಂತಯನ್ನ ನ ತಾನ್ ಹಂತುಂ ಪ್ರವವೃತೆ. ಅನೇನ ಬ್ರಹ್ಮವಿಷ್ಣ್ವಾದಿದೇವಾಃ ಹತೋತ್ಸಾಹ ಬಭೂವುಃ. ತದಾನೀಂ ಬ್ರಹ್ಮ ದೇವತಾ ಸಾರ್ವಭೌಮಸ್ತ್ವಂ ಸಮ್ರಾಟ್ ಸರ್ವೇಶ್ವರಃ ಪ್ರಭೋ ಪರಿವಾರಸ್ತವೈವ ಇತತ್ ಹರ್ಯಾದಿ ಸಕಲಂ ಜಗತ್. ಯುವರಾಜೋ ಹರಿಸ್ತೇಜ ಬ್ರಹ್ಮಾಹಂ ತೇ ಪುರೋಹಿತಃ ರಾಜಕಾರ್ಯಕರಶ್ಚಕ್ರಃ ತ್ವದಾಜ್ಞಾ ಪರಿಪಾಲಕಃ ಇತ್ಯಾದಿಭಿರ್ವಚೋಭಿಃ ತಸ್ಯ ದೇವತಾ ಸಾರ್ವಭೌಮತ್ವಂ ಜ್ಞಾಪಯನ್ ತ್ರಿಪುರಾನ್ ಹಂತುಂ ಸಪ್ರಶ್ರಯಂ ಪ್ರಾರ್ಥಯಾನ್ ಚಕ್ರೆ. ದೇವರಾಜೋಚಿತಂ ದಿವ್ಯರಥಂ ಸಾರಥಿಂ ಧನುರ್ಬಾಣಾದಿಕಂ ಚ ದದುಃ. ಸಪ್ತಮೇಧ್ಯಾಯೇ ಏವಂ ಕಥಾ. ಮಹದಾರಾಧನಂ ಕುರ್ವತಾಂ ಪುಂಸಾಂ ಸ್ಥಿರತರಾಂ ಧಿಷಣಾಂ ವಿಜ್ಞಾಯೈವ ಭಗವಾನ್ ಪ್ರಸೀದೇತ್ ಇತ್ಯುಕ್ತ್ವಾ ವಿಷ್ಣುಃ ಪ್ರಣವಪೂರ್ವಕಂ ಪಂಚಾಕ್ಷರಂ ಕೋಟ್ಯೇಕಂ ಜಪ್ತುಮಾದಿದೇಶ. ತಜ್ಜಪಸಂತುಷ್ಟಂ ಭಗವಂತಂ ಪುನರಪಿ ತುಷ್ಟುವುಸ್ತೆ ದೇವಾಃ. ಅಸ್ಮಿನ್ನಧ್ಯಾಯೇ ದೇವೈಃ ಕೃತಾ ಶಿವಸ್ತುತಿರಪ್ಯವಧೇಯ. ಅಷ್ಟಮೇಧ್ಯಾಯೇ ಭಗವತಃ ರಥನಿರ್ಮಾಣ ಪ್ರಕಾರಃ ಏವಮುಕ್ತಃ. ಅಥ ದೇವಸ್ಯ ರುದ್ರಸ್ಯ ನಿರ್ಮಿತೋ ವಿಶ್ವಕರ್ಮಣ ಸರ್ವಲೋಕಮಯೋ ದಿವ್ಯಃ ರಥೋಯತ್ನೇನ ಸಾದರಂ ಸರ್ವಭೂತಮಯಶ್ಚೈವ ಸೌವರ್ಣ ಸರ್ವಸಮ್ಮತಃ ರಥಾಂಗಂ ದಕ್ಷಿಣಂ ಸೂರ್ಯಃ ತದ್ವಾಮಂ ಸೋಮ ಏವ ಚ ದಕ್ಷಿಣಂ ದ್ವಾದಶಾರಮಿಹಿ ಷೋಡಶಾರಂ ತಥೋತ್ತಮಂ ಅರೇಷು ತೇಷು ವಿಪ್ರೇಂದ್ರ ಆದಿತ್ಯಾ ದ್ವಾದಶೈವತು ಶಶಿನ ಷೋಡಶಾರಾಸ್ತು ಕಲಾ ವಾಮಸ್ಯ ಸುವ್ರತ ರುಕ್ಷಾಣಿತು ತಥಾತಸ್ಯ ವಾಮಸ್ಯೈವ ವಿಭೂಷಣಂ ಋತವೋ ನೇಮಯ ಷಟ್ಚ ತಯೋರ್ವೈ ವಿಪ್ರಪುಂಗವ ಪುಷ್ಕರಂ ಚಾಂತರಿಕ್ಷಂ ವೈ ರಥನೀಡಶ್ಚ ಮಂದರಃ ಅಸ್ತಾದ್ರಿ ಹೃದಯಾದ್ರಿಸ್ತು ತಾವುಭೌ ಕೂಬರೌ ಸ್ಮೃತ ಅಧಿಷ್ಠಾನಂ ಮಹಾಮೇರುಃ ಆಶ್ರಯಃ ಕೇಶರಾಚಲಾಃ ವೇಗಃ ಸಂವತ್ಸರಾಸ್ತಸ್ಯ ಅಯನೆ ಚಕ್ರಸಂಗಮೌ ಮುಹೂರ್ತಾ ಬಂಧುರಾಸ್ತಸ್ಯ ಶಮ್ಯಾಶ್ಚೈವ ಕಲಾಸ್ಮೃತಾಃ ತಸ್ಯ ಕಾಷ್ಠಾ ಸ್ಮೃತಾ ಘೋಣಾಃ ಚಾಕ್ಷದಂಡಾಃ ಕ್ಷಣಾಶ್ಚ ವೈ ನಿಮೇಷಾಶ್ಚಾನುಕರ್ಷಶ್ಚ ಈಶಾಶ್ಚಾನುಲವಾಸ್ಮೃತಾಃ ದ್ಯೌರುವರೂಥಂ ರಥಸ್ಯಾಸ್ಯ ಸ್ವರ್ಗಮೋಕ್ಷಾವುಭೌ ಧ್ವಜೌ ಯುಗಾಂತಕೋಟಿತೌ ತಸ್ಯ ಭ್ರಮಕಾಮದುಘೌ ಸ್ಮೃತೌ ಈಶಾದಂಡಸ್ತಥಾವ್ಯಕ್ತಂ ವೃದ್ಧಿಸ್ತಸ್ಯೈವ ನಡ್ಬಲಃ ಕೋಣಾಸ್ತಸ್ಯಾಪ್ಯಹಂಕಾರಃ ಭೂತಾನಿ ಚ ಬಲಂ ಸ್ಮೃತಂ ಇಂದ್ರಿಯಾಣಿ ಚ ತಸ್ಯೈವ ಭೂಷಣಾನಿ ಸಮಂತತಃ ಶ್ರದ್ಧಾ ಚ ಗತಿರಸ್ಯೈವ ರಥಸ್ಯ ಮುನಿಸತ್ತಮ ತದಾನೀಂ ಭೂಷಣಾನ್ಯೇವ ಷಡಂಗಾನ್ಯುಪಭೂಷಣಂ ಪುರಾಣ ನ್ಯಾಯಮೀಮಾಂಸಾ ಧರ್ಮಶಾಸ್ತ್ರಾಣಿ ಸುವ್ರತಾಃ ಬಲಾಶಯಾ ವರಾಶ್ಚೈವ ಸರ್ವಲಕ್ಷಣ ಸಂಯುತಾಃ ಮಂತ್ರಾಘಂಟಾ ಸ್ಮೃತಾಸ್ತೇಷಾಂ ವರ್ಣಪಾದಾಸ್ತದಾಶ್ರಮಾಃ ಅಥೋ ಬಂಧೋ ಹ್ಯನಂತಸ್ತು ಸಹಸ್ರಫಣಭೂಷಿತಃ ದಿಶಃ ಪಾದಾ ರಥಸ್ಯಾಸ್ಯ ತಥಾಚೋಪದಿಶಶ್ಚ ಪುಷ್ಕರಾದ್ಯಾಃ ಪತಾಕಾಶ್ಚ ಸೌವರ್ಣಾ ರತನಭೂಷಿತಾಃ ಸಮುದ್ರಾಸ್ತಸ್ಯ ಚತ್ವಾರಃ ರಥಕಂಬಲಿನ ಸ್ಮೃತಾಃ ಗಂಗಾದ್ಯಾ ಸರಿತಶ್ರೇಷ್ಠಾಃ ಸರ್ವಾಭರಣಭೂಷಿತಾಃ ಚಾಮರಾಸಕ್ತಹಸ್ತಾಗ್ರಾಃ ಸರ್ವಾ ಸ್ತ್ರೀರೂಪಶೋಭಿತಾಃ ತತ್ರ ತತ್ರ ಕೃತಸ್ಥಾನಾಃ ಶೋಭಯಾನ್ ಚಕ್ರಿರೇ ರಥಂ ಆವಹಾದ್ಯಾಸ್ತಥಾ ಸಪ್ತ ಸೋಪಾನಂ ಹೈಮಮುತ್ತಮಂ ಲೋಕಾಲೋಕಾಚಲಸ್ತಸ್ಯೋಪಸೋಪಾನಃ ಸಮಂತತಃ ವಿಷಯಶ್ಚ ತಥಾ ಬಾಹ್ಯಃ ಮಾನಸಾದಿಸ್ತು ಶೋಭನಃ ಪಾಶಾಃ ಸಮಂತತಸ್ತಸ್ಯ ಸರ್ವೇ ವರ್ಷಾಚಲಾ ಸ್ಮೃತಾಃ ತಲಾಸ್ತಸ್ಯ ರಥಸ್ಯಾಥ సర్వే తల నివాసినః సారథిర్ భగవాన్ బ్రహ్మ దేవా రశ్మిధరా స్మృతాః ప్రతోదో బ్రహ్మణస్తస్య ప్రణవో బ్రహ్మదైవతం అకారశ్చ మహచ్ఛత్రం మందరః పార్శ్వదండభాక్ శైలేంద్రః కార్ముకం తస్య జ్యాభుజంగాధిపస్వయం ఘంటా సరస్వతీదేవి ధనుషశ్రుతిరూపిణి ఇతి. రథస్య గమనకర్మ ప్రవర్తకాః చత్వారః అశ్వాః వర్ణితాః. హయాస్తస్య తథా ప్రోక్తాః చత్వారో నిగమామునే ఇతి. ఈదృగ్విధం మహాదివ్యం నానాశ్చర్యమయం రథం సన్నహ్య నిగమానశ్వాన్ తం బ్రహ్మ ప్రార్పయచ్చివం ఇతి చ. భగవాన్ విష్ణు ఇషుర్బభూవేత్యాహ. ఇషుర్విష్ణుర్మహాతేజాహ ఇతి. దదాహ త్రిపురస్థాన్స్తాన్ దైత్యాన్స్త్రీన్ విమలాపహ స ఆశుగో విష్ణుమయో వన్హిశల్యో మహాజ్వలహ ఇతి చ. వరయ్యాచ తాం తేషాం వచనం మనసి నిధాయ తద్వచనం సత్యం విధాతు కామః. భగవాన్ పరమేశ్వరః సముచితే క్షణే త్రీనపి తాన్ యుగపద్ దదాహేత్యాహ. అభిలాష ముహూర్తే తు వికృష్య ధనురద్భుతం కృత్వా జ్యాతల నిర్ఘోషం నాదమత్యంత దుస్సహం ఆత్మనో నామ విశ్రావ్య సమాభాష్య మహాసురాన్ మార్తాండకోటివపుషం కాండముగ్రో ముమోచః. తతఃపురాణి దగ్ధాని చతుర్జలధిమేఖలాం గతాని యుగపద్భూమిం త్రీణి దగ్ధాని భస్మశః ఇతి. ప్రథమేధ్యాయే తత్కృతాని వచాంసి స్మర్తవ్యాన్యత్ర. పురేష్వేతేషు భో బ్రహ్మన్న ఏకస్థానస్థితేషు చ మధ్యాహ్నాభిజితే కాలే శీతాంశౌ పుష్పసంస్థితే ఉపర్యుపరి అదృష్టేషు వ్యోమ్ని లీలాభ్రసంస్థితే వర్షత్సు కాలమేఘేషు పుష్కరావర్త నామసు తథా వర్షసహస్రాంతే సమేష్యామః పరస్పరం ఏకీభావం గమిష్యంతి పురాణ్యేతాని నాన్యథా ఇతి. అధిభూతరూపేణ అధిదైవరూపేణ అధియజ్ఞరూపేణ చ స్థితం సర్వాత్మకం పరం బ్రహ్మ యే విదుః విదిత్వా తదేవ పరం బ్రహ్మ యే నిత్యనిరంతర సమాధినిష్టయా సంభావిత ప్రతిబద్ధవృత్యా సర్వం బ్రహ్మైవ ఇతి విదుః. విదిత్వా తస్మిన్నేవ బ్రహ్మణి సమాహితచేతసః భవంతి. తస్మాత్ దేహేంద్రియ ప్రాణమనోబుద్ధ్యాదీనాం వ్యాకులీభావకాలే మరణేపి విపరీతభావరాహిత్యేన సర్వాత్మానం భగవంతమేవ పశ్యంతి తే. నతు తస్మాత్ భిన్నం దేహేంద్రియాదికం వా ఆత్మానం వా వేదనక్రియాం వా ప్రాణిజాతం వా ఏతే జనాః పశ్యంతి శృణ్వంతి స్మరంతి చ. ఇదమేవ స్మరణలక్షణం బ్రహ్మవేదనం భగవతాహతానాం తేషాం అసురాణాం అంతకాలే అజాయత ఇత్యాహ. సస్మార స్వప్రభుం దేవం శంకరం భక్తవత్సలం ఇతి. అనేన తేషాం బ్రహ్మభావాపత్తిః ఆసీత్ ఇతి సూచితం. తదేవ ఉత్తరత్ర తారకాక్షవచనేన ఉపపాద్యతే. భవజ్ఞాతోసి తుష్టోసి యద్యస్మాన్ సహబంధుభిః తేన సత్యేన భూయోపి కదాత్వం ప్రదహిష్యసి దుర్లభం లబ్ధమస్మాభిః యదప్రాప్యం సురాసురైః త్వద్భావభావితా బుద్ధిః జాతే జాతే భవత్వితి ఇతి. భగవతాహతానాం అసురాణాం సద్యోమోక్షప్రాప్తిర్భవేత్ ఇతి బహుత్ర నిర్దిష్టం పురాణేషు. తదత్ర తారకాక్షవచనేన స్ఫుటీకృతం. ద్వాదిశేధ్యాయే చ భగవదాజ్ఞయా సపరివారాణాం తేషాం అసురాణాం వితలలోకప్రాప్తిర్బభూవేత్యుక్తం. అనేన ఆసురభావయుక్తానాం తారకాక్షాదీనాం సద్గతిప్రాప్తిః ప్రతిపాదిత. తత్ర త్రిపురదాహసమయే ఆసురభావరహితః మయాసురః భగవతః కరుణాతిరేకాత్ రక్షితో బభూవేత్యాహ. ఏతస్మిన్నంతరే శంభుం ప్రసన్నం వీక్ష్య దానవః తత్రాజగామ సుప్రీతః మయోదగ్ధః కృపాబలాత్ ఇతి. అనేన మయాసురసదృశానాం సద్గతిప్రాప్తిః ప్రతిపాదిత. अन्ते च स्वस्वलोकगमनेन देवादीनां सद्गतिप्राप्तिः प्रतिपादिता। ततो ब्रह्मा हरिर्देवाः मुनिगन्धर्वकिन्नराः नागासर्पाश्चाप्सरसः संहृष्टाश्चाथमानुषाः स्वं स्वं स्थानं मुदा जग्मुः शंसन्तः शाङ्करय्यशः स्वं स्वं स्थानमनुप्राप्य निवृत्तिं परमाययोः इति। अनेन त्रिपुरवधोपाख्यानं समाप्तं। गङ्गाधराष्टकस्य षष्ठश्लोकः समाप्तः। सप्तमे श्लोके दीक्षितेन्द्राणामाशयः न स्फुटमवगम्यते। श्रौतस्मार्थात् वैदिकपथात् पतनरूपामार्तिमापद्यमानस्य कस्य भक्तस्य आर्तिम् अपराधक्षमापनेन भगवान् जघान इत्यन्वेष्टव्यमत्र। श्रौतस्मार्तपथात्पराङ्मुखमपि प्रोद्यन्महापातकम्। विश्वाधीश ममत्वमेव गते त्यालापयन्तं सकृत् रक्षण्यः करुणापयोनिधिरिति प्राप्तप्रसिद्धिः पुराहि। आर्तत्राणपरायणः स भगवान् गङ्गाधरो मे गतिः इति श्लोकः। हे विश्वाधीश, त्वम् एव मम गतिः इति पुरा सकृत् आलापयन्तं श्रौतस्मार्तपथात् पराङ्मुखं प्रोद्यन्महापातकम् अपि रक्षन् यः करुणापयोनिधिः इति प्राप्तप्रसिद्धिः हि सः आर्तत्राणपरायणः भगवान् गङ्गाधरः मे गतिः इत्यन्वयः। अष्टमे श्लोके गङ्गास्रावसंरोधनरूपाम् आर्तिमापद्यमानस्य भगीरथस्य आर्तिहन्तारं गङ्गाधरं देवं स्तुवन्ति दीक्षितेन्द्राः। गाङ्गं वेगमवाप्यमान्य विबुधैः सोढुं पुरा याचितः। दृष्ट्वा भक्तभगीरथेन विनतः रुद्रजटामण्डले कारुण्यादवनीतले सुरनदीम् आपूरयन् पावनीम् आर्तत्राणपरायणस्य भगवान् गङ्गाधरो मे गतिः इति श्लोकः। अस्य अन्वयः एवं भवति। पुरा यः रुद्रः मान्यविबुधैः भक्तभगीरथेन अवाप्य गाङ्गं वेगं सोढुं याचितः सन्न जटामण्डले तद्वेगं दृष्ट्वा भक्तभगीरथेन विनतः सन्न कारुण्यात् अवनीतले पावनीं सुरनदीम् आपूरयन् सः आर्तत्राणपरायणः भगवान् गङ्गाधरः मे गतिः इति एवं भवत्यन्वयः। अत्र अनेन पाठेन अन्वयः न सम्यक् भवति इत्युक्त्वा न सम्यक् भवति इति कृत्वा श्लोके विद्यमानानि कानिचित् पदानि परिणतान्यस्माभिः। एवम् अस्य श्लोकस्य संशोधितः पाठः एवं भवति। गाङ्गं वेगमवाप्यमान्य विबुधः वोढुं पुरा याचितः रुद्ध्वा भक्तभगीरथेन विनतः रुद्रो जटामण्डले कारुण्यादवनीतले सुरनदीम् आपूरयत् पावनीम् आर्तत्राणपरायणस्य भगवान् गङ्गाधरो मे गतिः इति। अस्य अन्वयः एवं भवति। पुरा यः मान्यविबुधः रुद्रः भक्तभगीरथेन गाङ्गं वेगम् अवाप्य वोढुं याचितः सन्न जटामण्डले तद्वेगं रुद्ध्वा भक्तभगीरथेन विनतः सन्न कारुण्यात् अवनीतले पावनीं सुरनदीम् आपूरयत् सः आर्तत्राणपरायणः भगवान् गङ्गाधरः मे गतिः इति। पुरा पूर्वस्मिन् काले ब्रह्मदेवनिर्देशात् भगीरथे शङ्करदर्शनार्थं प्रतीक्षमाणे सति इत्यर्थः। मान्यविबुधः मान्यः ब्रह्मादिभिरपि वन्दनीयश्चासौ विबुधः देवश्चेति मान्यविबुधः रुद्रः उमापतिः भक्तभगीरथेन भक्तः पूर्णं संवत्सरम् अङ्गुष्ठाग्रनिपीडनं कृत्वा भगवदाविर्भावं प्रतीक्षमाणश्चासौ भगीरथश्च भक्तभगीरथः तेन गाङ्गं गङ्गायाः कुटिलापरनामधेयायाः ब्रह्मशापापादितजलभावायाः वामनपुराणप्रसिद्धायाः अयं गाङ्गः तं वेगं वेगः सलिलस्रावः तम् अवाप्य शिरसि गृहीत्वा वोढुं धर्तुं याचितः प्रार्थितः याचितः सन्न इति इत्यर्थः। जटामण्डले जटाः संहताः केशाः तासां मण्डले तद्वेगमिति वाक्यशेषः रुद्ध्वा निगृह्य तेनैव भगीरथेन इति वाक्यशेषः विनतः पुनरपि तप आस्थितेन तेन प्रणतः सन्न इत्यर्थः। कारुण्यात् सगरसूनूनां स्वर्गप्राप्त्यै यतमाने भगीरथ अनुकम्पायाः अवनीतले भूतले पावनीं सर्वपापक्षयकरीं सुरनदीं गङ्गाम् अपूरयत् यः सः आर्तत्राणपरायणः भगवान् गङ्गाधरः मे गतिः इति। श्लोकेऽस्मिन् विद्यमानानां पदानाम् इतिहासपुराणवचनमूलत्वं प्रागेव उक्तं प्रथमे भाषणे, अतः इदानीं विस्तरशः न वदामि तत्। अनेन भाषणमिदं समापयामि, अनेन गङ्गाधराष्टकव्याख्यानं च समाप्यते। भाषणमिदं श्रीशिवमहापुराणस्य द्वितीयायाः रुद्रसंहितायाः पञ्चमे युद्धकाण्डे दृष्टानां पञ्चानां स्तुतीनां पारायणेन समापयामि।
1: ॐ नमः शिवाय। डियर् लिसनर्स् आफ़् शैवम् डाट् आर् रेडियो, दि सैज़् आफ़् अवर् आडियो कलेक्षन् कण्टिन्यूस् टु ग्रो डे बै डे। वि नौ होस्ट् मोर् देन् 25,000 आडियो रेकार्डिङ्ग्स्। In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
2: Om Sauhiram.

0: ध्यायः चञ्चुला वैराग्यवर्णनम्। शौनक उवाच सूतसूत महाभाग सर्वज्ञोऽसि महामते, त्वत्प्रसादात् कृतार्थोऽहम् कृतार्थोऽहम् पुनः पुनः। इतिहासमिमम् श्रुत्वा मनो मे अतीव मोदते, अन्यामपि कथाम् शम्भोर्वद प्रेम विवर्धिनीम्। नामृतम् विमताम् लोके मुक्ति क्वापि सभाज्यते, शम्भो कथासुधापानम् प्रत्यक्षम् मुक्तिदायकम्। धन्या धन्या कदा शम्भोस्त्वम् धन्यो धन्य एव च, यदा कर्णनमात्रेण शिवलोकम् व्रजेन्नरः। सूत उवाच शृणु शौनक वक्ष्यामि त्वदग्रे गुह्यमप्युत, यतस्त्वम् शिवभक्तानामग्रणीर्वेदवित्तमः। समुद्रनिकटे देशे ग्रामो भाष्कल सम्यकः, वसन्ति यत्र पापिष्टा वेदधर्मोऽन्धिता जनाः। दुष्टा दुर्विषयात्मानो निर्दैवा जिह्मवृत्तयः, कृषीफलाः शस्त्रधराः परस्त्रीभोगिनः खलाः। ज्ञानवैराग्यसद्धर्मम् न जानन्ति परम् हिते, कुकथाश्रवणाढ्येषु निरता पशुबुद्धयः। अन्ये वर्णा च कुदीयः स्वधर्मविमुखा खलाः, कुकर्मनिरता नित्यम् सदा विषयिणश्च ते। त्रियः सर्वा च कुटिला स्वैरिण्यः पापलालसाः, कुभियो व्यभिचारिण्य सद्वृत्ताचारवर्जिताः। एवम् कुजनसंवासे ग्रामे भाष्कलसंज्ञिते, तत्रैको बिन्दुको नाम विप्र आसीन्महाधमः। स दुरात्मा महापापी सुधारोऽपि कुमार्गकः, वेश्यापतिर्बभूवाथ कामाकुलितमानदः। स्वपत्नीम् चञ्चुलाम् नाम हित्वा नित्यम् सुधर्मिणीम्, रेमे स वेश्यया दुष्टः स्मरबानप्रपीडितः। एवम् कालो व्यतीयाय महांस्तस्य कुकर्मणः, सा स्वधर्मभयात् क्लेशात् स्मरार्तापि च चञ्चुलाम्। अथ तस्याङ्गनासापि प्ररूढनवयौवना, अविशह्य स्मरावेश स्वधर्माद्विररामः। जारेन सङ्गता रात्रौ रेमे पापेन सुगुप्ततः, पतिदृष्टिम् वञ्चयित्वा भ्रष्टसत्त्वा कुमार्गगाम्। कदाचित्ताम् दुराचाराम् स्वपत्नीम् चञ्चुलामुने, जारेण सङ्गताम् रात्रौ ददर्श स्मरविह्वलाम्। दृष्ट्वा ताम् दूषिताम् पत्नीम् कुकर्मासक्तमानसाम्, जारेण सङ्गताम् रात्रौ क्रोधादुद्रावेगतः। तमागतम् गृहे दुष्टम् आज्ञाय बिन्दुकम् कलः, पलायुतो धृतम् जारो वेगतश्छद्मवान् स वै। अथ स बिन्दुकः पत्नीम् गृहीत्वा सुधुराशयः, मुष्टिबन्धेन सन्तर्ज्य पुनः पुनरताडयत्। सा नारी ताडिता भर्त्रा चञ्चुला स्वैरिणी खला, कुपिता निर्भया प्राह सुपतिम् बिन्दुकम् खलम्। चञ्चुलोवाच भवान् प्रतिदिनम् कामम् रमते वेश्यया कुधीः, माम् विहाय स्वपत्नीम् च युवतीम् पतिसेविनीम्। रूपवत्या युवत्या च कामाकुलितचेततः, विना पतिम् विहारम् स्यात् काकतिर्मे भवान् वदेत्। अहम् महारूपवती नवयौवन विह्वला, कदम् तहे कामदुःखम् तव सङ्गम् विनार्तधीः। सूत उवाच इत्युक्तः सतया मूर्खो मूढधीर्ब्राह्मणोधमः। प्रोवाच बिन्दुकः पापी स्वधर्मविमुखः खलः। बिन्दुक उवाच सत्यमेतत्त्वयोक्तम् हि कामव्याकुलचेतसा, इदम् वक्ष्यामि तस्मात्ते शृणुकान्ते भयम् त्यज। जारैर्विहर नित्यम् त्वम् चेतसा निर्भयेन वै, धनमाकर्षतेभ्यो हि दत्त्वा तेभ्यः परामृतिम्। तद्धनम् देहि सर्वम् मे वेश्या संसक्तचेततः, महत्स्वार्थम् भवे नूनम् तवापि च ममापि च। सूत उवाच इति भर्तृवचः श्रुत्वा चञ्चुला तद्बभूश्च सा, तथेऽपि भर्तृवचनम् प्रतिजग्राह हृष्टधीः। कृत्वैवम् समयम् तौ वै दम्पती दुष्टमानसौ, कुकर्मनिरतौ जातौ निर्भयेन कुचेतसाम्। एवम् तयो सुदम्पत्यो दुराचारप्रवृत्तयोः महान् कालो व्यधीयाय निष्फलो मूढचेतसोः। अथ विप्रस्य कुमतिर्बिन्दुको वृषलीपतिः, कालेन निधनम् प्राप्तो जगाम नरकम् खलः। भुक्त्वा नरकदुःखानि बह्वहानि समूढधीः, विन्धे भवत्पिशाचो हि गिरौ पापी भयङ्करः। मृते भर्तरि तस्मिन् वै दुराचारेध बिन्दुके, उवाच स्वगृहे पुत्रैः चिरकालम् विमूढधीः। एवम् विहरती जारैः सा नारी चञ्चुलाह्वयाम्, आसीत् कामरता प्रीता किञ्चिदुत्क्रान्त यौवना। एकदा दैवयोगेन सम्प्राप्ते पुण्यपर्वणि सा नारी बन्धुभिः साधम् गोकर्णम् क्षेत्रमाययौ, प्रसङ्गात् सा तदा गत्वा कस्मिंश्चित् तीर्थपाधसि। सस्नौ सामान्यतो यत्र तत्र बभ्राम बन्धुभिः, देवालयेद कस्मिंश्चित् दैवज्ञमुखतः शुभाम्। शुश्राव सत्कथाम् शम्भोः पुण्याम् पौराणिकीम् च ताम् योषिताम् जारसक्तानाम् नरके यमकिङ्कराः सन्तप्तलोहपरिघम् क्षिपन्ति स्मरमन्दिरे इति पौराणिकेनोक्ताम् श्रुत्वा वैराग्यवर्धिनीम् कथामासीद्भयोद्विग्ना चकम्पे तत्र सा च वै कथासमाप्तौ सा नारी निर्गतेषु जनेषु च भीता रहति तम् प्राह शैवम् संवाचकम् द्विजम् चञ्चुलोवाच ब्रह्मम् स्वम् शृण्वसद्वृत्तम् अजानन्त्या स्वधर्मकम् श्रुत्वा मामुद्धर स्वामिः स्वामिन् कृपाम् कृत्वा तुलामपि चरितम् सुल्भनम् पापम् मया मूढधिया प्रभो नीतम् पौंशल्यतः सर्वम् यौवनम् मदनान्धया श्रुत्वेदम् वचनम् तेज्य वैराग्य रसजृम्भितम् जाता महाभयासाहम् सकम्पातवियोगिता धिङ्मा मूढधियम् पापाम् काममोहितचेतसम् निन्द्याम् दुर्विषयासक्ता विमुखीम् हि स्वधर्मदः यदल्पस्य सुखस्यार्ते स्वकार्यस्य विनाशिनः महापापम् कृतम् घोरम् अजानन्त्यातिकष्टदम् यास्यामि दुर्गतिम् काम् काम् घोराम् हा कष्टदायिनीम् कोऽज्ञो यासिति माम् तत्र कुमार्गरतमानसाम् मरणे यमदूतांस्तान् कथम् द्रक्ष्ये भयङ्करान् कथम् पाचैर्बलात् कण्ठे बध्यमानाधृतिम् लभे कथम् सहिष्ये नरके खण्डचो देहकृन्तनम् यातनाम् तत्र महतीम् दुःखदाम् च विशेषदः दिवाचेष्टामिन्द्रियाणाम् कथम् प्राप्स्यामि शोचति रात्रौ कथम् लभिष्येऽहम् निद्राम् दुःखपरिप्लुता हा हतास्मि च दग्धास्मि विदीनहृदयास्मि च सर्वथाहम् विनष्टास्मि पापिनी सर्वथाप्यहम् हा विधे मा महापापे तत्त्वा दुःखे मुषीम् हठात् अपैतीयस्तधर्मात्वै सर्वसौख्यकरादहो शूलप्रोदस्य शैलाग्रात् पततस्तुङ्गतो द्विज यद्दुःखम् देहिनो घोरम् तस्मात् कोटिगुणम् मम अश्वमेधशतम् कृत्वा गङ्गाम् स्नात्वा शतम् समाः न शुद्धिर्जायते प्रायो मत्पापस्य करीयतः किम् करोमि क्व गच्छामि कम् वा शरणमाश्रये कस्त्रायेत माम् लोके अस्मिन् पतन्तीम् नरकार्णवे त्वमेव मे गुरुर्ब्रह्मम् स्वम् माता त्वम् पितासि च उद्धरोद्धर माम् दीनाम् त्वमेव शरणम् गताम् सूत उवाच इति सञ्जात निर्वेदाम् पतिताश्चरणद्वये उत्थाप्य कृपया धीमान् बभाचे ब्राह्मणः सहि इति श्रीस्कान्दे शिवपुराणमाहात्म्यम् चञ्चुला वैराग्यवर्णनम् नाम तृतीयोऽध्यायः ॐ
1: ॐ नमः शिवाय।
2: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
3: ఎంత మహాపండితుడు నేను కూర్చోబెట్టానండి, పుణ్యఫలంగాని అలాగే ఉన్నాను అనలేడు. పాపఫలంగా అతడి దుఃఖాలు అతడికి ఉన్నాయి, లేకపోతే ఈ లోకంలో తిరగడు. నమ శోభ్యాయచ, శోభ్యాయచ అంటే పాప పుణ్య మిశ్రితమైన భూలోకంలో అంతర్యామిగా ఉన్నాడు పరమాత్మ. అలాగే క్షేమ్యాయచ, స్వర్గాది లోకాల్లో ఆయన అంతర్యామి. యామ్యాయచ, యమలోకంలో కూడా ఆయన అంతర్యామి. ఏ లోకానికి వెళ్ళి ఆయన ఉంటాడు. అందుకే అన్నమయ్య అంటాడు, ఏ లోకంలో ఉన్నా పర్వాలేదు, అన్ని లోకాలు నువ్వేనే. జ్ఞానం ఉన్నవాడికి వాడు ఏ లోకంలో ఉండడు, నీలో ఉంటాడని చెప్పాడు. ఎంత ఆశ్చర్యకరమైన ఇదే. చరాచరాత్మక తనుజ్జానే భవానీపతి సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం అంటారు శంకర భగవత్పాదుల వారు. ఇక్కడ ఆ ఎరుక కలగాలి. ఆ ఎరుక కలిగితే ఏమవుతుందంటే, నేను ఉపాధిలో ఉన్నాను అని గర్వం పోతుంది. ప్రతి ఉపాధిలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఏ మర్యాదతో ఎలా చూడాలో తెలుస్తుంది. అది విభూతి యోగంలో కృష్ణ పరమాత్మ చక్కగా చెప్పాడు. విద్యావినీ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునుచైవ స్వపాకేచ పండిత సమదర్శన. విభూతి యోగం బాగా అర్థమైతే విశ్వరూప సందర్శనం అర్థమవుతుంది. ఆ విభూతి యోగం విశ్వరూప సందర్శనం రెండు తెలిస్తేనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. అది కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఆ విభూతి యోగ విశ్వరూప సందర్శన యోగములే రుద్రనమకం, మరొకటి కాదు. అయితే విభూతి యోగంలో ఏముంటుందంటే, ప్రతిదానిలో గొప్ప వస్తువు నేనే అని చెప్తాడు ఆయన. అలా కాకుండా కనబడే ప్రతిదానిలో గొప్ప వస్తువైన పరంజ్యోతి నేనే అని చెప్తాడు రుద్రంలో. అంతే తేడా. ప్రతి దాంట్లో పరమాత్మను చూడడం తెలివి ఏమిటో చక్కగా చెప్తుంది మనకు రుద్రం. ఆ తెలిసిన తర్వాత అంతటా శివుడున్నాడని తెలిసాక, సుఖం దుఃఖం కూడా ఆయనే ఇస్తున్నాడని తెలిసాక, ఆయన పాదాలు పట్టుకున్నాక సుఖం దుఃఖం కూడా ఆనందంగా మారిపోతాయి, శివంగా మారిపోతాయి. శివం అంటే మంగళకరం, కళ్యాణకరం. కనుక రుద్రం చదివితే సుఖాలు దుఃఖాలు కూడా అవసరమైతే దుఃఖం తీసి సుఖమిస్తాడు, అవసరమైతే దుఃఖం కూడా అనుభవింపజేస్తాడు. కానీ నీకు ఆ దుఃఖాన్ని సుఖాన్ని కూడా సాక్షి రూపంగా చూడగలిగే జ్ఞానాన్ని ఇచ్చి అంటకుండా చేస్తాడు. అది రుద్రం యొక్క ప్రయోజనం. ఈ రహస్యాన్ని చెప్పాడు ధూర్జటి. పవి పుష్పంబగు అగ్నిమంచగు అకూపారంభు భూమి స్థలమౌ శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ అవనీ మండలి లోపలన్ శివశివేత్యభాషణోల్లాసికిన్. ఆ భావమే రుద్రం అంటే. వజ్రాయుధం ప్రయోగించినా పూలమాల అయిపోతుంది అయ్యా భక్తుడి మీద. అంటే వజ్రాయుధం ఘోరమైతే పూలమాల అఘోరం. వాడిని అగ్నిలో పడేసినా నీరైపోతుంది, వాడికి విషమిచ్చినా అమృతమైపోతుంది. విషం ఘోరం, అమృతం అఘోరం, నిప్పు ఘోరం, నేలేమో అఘోరం. కానీ నీ భక్తుడికి అన్నీ అఘోరములే, అన్నీ శివమే చేస్తావు. అందుకే ఘోరంగా కనబడిన ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన అఘోరుడైపోతాడు. అదే మొదటిగా అఘోర అపాప కాశిని ఆ మంత్రంలో అక్కడే వేదాంతం అంతా చెప్తున్నాడు. పైగా ఆ చెప్పే విధానంలో ఏంటంటే యమలోకం అంతా ఫుల్ అయ్యేటట్టు చేస్తూ వీళ్ళకి చేతికి నిండా పని పెడతాడు. ఎవడైనా కంపెనీ పెట్టుకుంటే అది కంపెనీ డెవలప్ అవడం కోసం ఏజెంట్లు ఎలా ఉంటారో అదేవిధంగా ఇక్కడ యముడికి కూడా ఏజెంట్స్ ఉన్నట్ట. వాళ్ళని పిలిచి సమావేశం పెట్టేట. పురాణం ఇలా కథగా చెప్పకపోతే మనకి జ్ఞానం ఎక్కడొస్తుందండి? ఇలాగే కూర్చోబెట్టి గోగ్న అంటే ఇంద్రియ భ్రాంతిని పోగొట్టువాడు, దేహాత్మ భ్రాంతిని పోగొట్టువాడు అని ఉపనిషత్తులే చెప్తే మనకి ఈయన 12.5 అన్నారు గనక అంతవరకు చెప్తాడేమో అని భయం కూడా కలుగుతుంది మనకి. కానీ పురాణం ఎంత అందంగా చెప్పిందో చూడండి. అందుకే పురాణం అంత గొప్పది. అది చేసినంత పని ఎవరూ చేయలేరు. మొత్తానికి యమలోకం ఖాళీగా అయినప్పుడు యముడు ఏజెంట్లు పిలిచాడు. ఆ ఏజెంట్లు ఎవరు అంటే పాపరూప రోగరూప దేవతలట. వీళ్ళు యమలోకాన్ని ఫుల్ చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఆ పాపాలు మానవులు చేస్తే ఆ పాపరూపంలో పీడిస్తూ ఉంటారు రోగాలు. వీళ్ళు కూడా దేవతలేట. దేవతలు కాకపోతే బాధించే శక్తి కూడా ఉండదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ దేవతలు రాకుండా ఉంటే మంచిది, కానీ వద్దన్నా వస్తారు. ఎవడు సృష్టిలో దుఃఖం కావాలనుకోడు, అయినా వస్తూ ఉంటుంది. ఏం చేస్తాం, ఏ రోగ రూపంలోనూ వస్తుంది. ఆ రోగరూప దేవతలు ఉంటారు. రోగరూప దేవతలు ఉంటారనడానికి పూతన అని ఒక పేరుంది. అది ఒక రోగరూప దేవత. అది పూతన ఒక రోగం, అది దానికి అధిదేవత. అది ఇలా ప్రధానికి దేవతలు ఉంటూ ఉంటారు, అది పెద్ద విజ్ఞానం. అది ఇలాంటి రోగరూప దేవతలు పాపరూప దేవతల సమావేశంలో మాట చెప్పేట, నువ్వు చెప్పినట్టు యమలోకం నింపాలని మాకు ఉంది. పాపం చేసే సంస్కారం ఉన్న వాళ్ళకే పాపం చేయిస్తారు వాళ్ళు వెళ్ళి. అది అందుకని ఎవరో మాల పుణ్యాత్మ దగ్గరికి వెళ్ళి చేయరు. ఆ సంస్కారం ఉన్న వాళ్ళకే అది వస్తుంది. చూడండి, కొన్ని వాతావరణాల్లో క్రిమికీటకాలు వస్తాయి. ఆ వాతావరణం ఉంది కనుక క్రిమికీటకాలు వచ్చాయి. అలాగే పాప సంస్కారం ఉన్న వాళ్ళకే పాపం చేసి బుద్ధి పుడుతుంది, దానివల్ల రోగాలు బాధలు అన్ని అనుభవిస్తారు. తెలుసుకోండి. కనుక ఆ సంస్కారం ఉన్న వాళ్ళు చాలా మంది భూమి మీద ఉన్నారు, అయినా మీరు వెళ్ళి వాళ్ళ చేత పాపాలు చేయించట్లేదు, వాళ్ళకి రోగాలు ఇవ్వట్లేదు, నా యమలోకం నింపట్లేదు అన్నట్టు. అక్కడ కంప్లైంట్ అది. నిజమేనయ్యా, వాళ్ళకి పాపరూప సంస్కారములు ఉన్నాయి, కానీ మేము వెళ్లే లోపలే వాళ్ళ పాపరూప సంస్కారాలని తీసేస్తున్నారు, అక్కడ క్లెన్సింగ్ చేసేస్తున్నారు, ఆ సంస్కారం లేకుండా చేసేస్తున్నారు. కాబట్టి మేము వెళ్ళలేకపోతున్నాం. ఏమిటయ్యా, ఎందుకు వెనక్కి వచ్చేస్తున్నారు మీరు అంటే, ఏం చేస్తాం మేము, ఏ నగరంలోకి వెళ్ళినా ఏ గ్రామంలోకి వెళ్ళినా పర్టికులర్గా ఈ భారతదేశంలో ఉందే ప్రతి వాడు ప్రతి ఊళ్ళో రుద్ర నమకాన్ని చదువుకుంటున్నారు, శివారాధన చేస్తున్నారు, కాబట్టి మేము వెళ్ళలేకపోతున్నాం అన్నట్టు. వాళ్ళ పాప సంస్కారములు పోతున్నాయి. దాంతో పోయిన వాడి దగ్గరికి మేము ఎలా వెళతాం, మాకు హక్కు లేదు. అంటే పాపాలకు కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయట. వాళ్ళు ఎప్పుడైతే ఆ పాపరూప సంస్కారాన్ని పోగొట్టుకుంటున్నారో అది పెద్ద ప్రాయశ్చిత్తం, అంతకు మించిన ప్రాయశ్చిత్తం లేదు. కనుక రుద్రారాధన చేసిన వాడిని పాపంకు రోగము రెండూ బాధించవు. కనుక మేము బాధించలేకపోతున్నామయ్యా అంటే, ఇలా అయితే లాభం లేదు, పదండి మనందరం కట్ట కట్టుకుని వెళదాం, అవసరమైతే ధర్నా చేద్దామని బయలుదేరేట యముడు ఎక్కడికి, బ్రహ్మలోకానికి. ఎందుకంటే దేవతల్లో ఏ ట్రబుల్ వచ్చినా బ్రహ్మగారు సవరించాలి. ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. ఇదేమిటో, ఈయన బాగుందా, పోర్ట్ఫోలియో ఇచ్చో ఆఫీస్ ఇచ్చో పని లేదు, కనుక నువ్వు చేసి పని ఏం బాగాలేదు, సృష్టికర్తవు నువ్వు గనక దీన్ని కొంచెం సవరించాలి. నువ్వు కలియుగం మొదలైన వచ్చినప్పుడు పాపరూప సంస్కారం ఉన్న వాళ్ళని కుప్పలు తెప్పలుగా పుట్టించి పారేస్తావు. వాళ్ళందరూ కూడా రుద్రం అవి చదువుకుంటూ కూర్చుంటే నా యమలోకానికి పని ఎక్కడా. వాళ్ళ అనుభవం నుంచి దూరం అయిపోతున్నారు. వాళ్ళకి పాప బాధ లేదు, రోగ బాధ లేదు. ఇదేం చేయాలంటే కొంచెం చూశాడు బ్రహ్మగారు. ఇది ఆలోచించాల్సిన విషయమేనయ్యా. సృష్టి ఎప్పుడు బ్యాలెన్స్ అవుతూ ఉండాలి. మొత్తం సత్వగుణం ఉన్న ప్రమాదమే, మొత్తం రజోగుణం ఉన్న ప్రమాదమే, మొత్తం తమోగుణం ఉన్న ప్రమాదమే. కనుక ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలంటే నేను ఇద్దరిని సృష్టిస్తానన్నాడు. సృష్టించక్కర్లే, వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రస్తుతం పని లేదు, నట్టే పెట్టని వాళ్ళని పిలుస్తానన్నాడు. వాళ్ళు ఎవరంటే అవిద్య కొడుకుల్ట. ఎవరికి, అవిద్యకి. ఎవరైనా ఇలాంటి పేర్లు పెట్టుకుంటారండి, పుట్టిన వాళ్ళకి అవిద్య అని ఒకడు, పాపం అని ఒకడు పేర్లు పెట్టుకుంటారా అంటే ఇదంతా కూడా మనకి సింబాలిజం, ప్రతీకవాదం. అవిద్య కొడుకుల్ట, వాళ్ళ ఇద్దరు పేర్లు ఉన్నారు చూడండి ఎంత బాగుంటాయో. భాష తెలియదు కనుక బాగున్నాయని పెట్టుకున్నారు పిల్లలకి. ఒకరి పేరు దుర్మేధ, ఇంకోరి పేరు అశ్రద్ధ. చాలా బాగుంది చూడండి, దుర్మేధ అశ్రద్ధ వాళ్ళిద్దరిని సృష్టించట. మీరిద్దరు వెళ్ళండి అన్నట్ట. పాపరూప దేవతలు వెళ్ళలేకపోయే మేం వెళ్ళగలమా అంటే ఎవడో ఒకడు సంధిస్తాడు కాస్త. మీరెంత గొప్పవాళ్ళంటే కిటికీలోంచి దూరం అంటే క్రమంగా దూరి తలుపులు కూడా తెరిచి బంట్లందరినీ తెచ్చుకురాగలరు లోపలికి. అంత గొప్పవాళ్ళు. మన గొంటి కథ చెప్తారు, తలదొచ్చడానికి చోటు వస్తే ఒళ్ళంతా దూర్చిందని. అలాంటి వాళ్ళు మీరు. మీరు ప్రయత్నించండి వెళ్ళండి అంటే ఈ అశ్రద్ధ దుర్మేధ వెళ్ళి చాలా ట్రై చేసేది ఎక్కడ దూరుదామా అని ప్రయత్నించి ప్రయత్నించి ఎక్కడో ఎవడో సంధిచ్చాడండి. దూరిపోయా నలుల్లో కలి దూరినట్టు ఎలాగో దూరిపోయాడు. ఆ దూరిపోయి ఏం చేశాడంటే స్ప్రెడ్ అయిపోయాడు వైరస్ లాగా. దూరడం ఆలస్యం, స్ప్రెడ్. అందరిలోకి దూరిపోయారు ఎవరు? ఈ దుర్మేధ అశ్రద్ధ. ఈ వీటికి అర్థాలు చెప్తాను చూడండి. అశ్రద్ధ అంటే శాస్త్రవాక్యాల యందు నమ్మకం లేకపోవడం, ఇది అశ్రద్ధ. బహుశా అలాంటి వాళ్ళు ఇక్కడికి రాలేదు అనే నమ్మకం నాకు లేదు. ఉండుంటారు శాస్త్రవాక్యముల యందు నమ్మకం లేదు. ఒక ఆయన మధ్యన అతను అన్నాడండి, ఏమనంటే నేను దేవుణ్ణి నమ్మనండి, చిన్నప్పుడు మా వాళ్ళకి బాగులేనప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తే తీర్చలేదు కనుక దేవుణ్ణి నమ్మను, ఇదే నీకు ప్రమాణం. అయిపోయిందా దేవుణ్ణి నమ్మడానికి నీ చిన్న ప్రమాణమా? భగవంతుడు ఉనికి గురించి ప్రమాణం నీ స్వానుభవం కాదు, శాస్త్రం అది. ఎక్కడంతే శాస్త్ర ప్రమాణం అంతే. శాస్త్రం చెప్పింది ఏమని? రుద్రం అనుష్ఠిస్తే బాగుపడతావు అని శాస్త్రం బోధించింది. అది నేను ఇంతవరకు పాటించారు వీళ్ళు, బాగున్నారు. శ్రద్ధతోనే తరించగలం గాని అందులో భగవద్ విషయం, అతీంద్రియ విషయం శ్రద్ధతోనే తెలుస్తుంది, అనుభవంతో తెలియదు. ఇది కొంతమంది అంటారు కనిపిస్తే నమ్ముతానండి అని. కాదు, నమ్మితే గాని కనిపించడు ఆయన. ఏం చేస్తాం? అది ఆయన రూలు, ఇది నీ రూలు. నీ రూల్ ఆయనకు కట్టదు, ఆయన రూల్ నీకు గిట్టదు. ఇద్దరికి దూరం అలాగే ఉంది. ఏం కర్మ? ఆయనే చెప్పాడు నమ్మితే గాని కనబడిన ఆయన అన్నాడు. అందుకే అజ్ఞశ్చ అశ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి అని గట్టిగా చెప్పాడు. పాజిటివ్గా చెప్పాడు, నెగిటివ్గా చెప్పాడు, అనులోమంగా విలోమంగా రెండూ చెప్పాడు. అక్కడ ఒకటి శ్రద్ధావాల లభతే జ్ఞానం అన్నాడు, శ్రద్ధ ఉంటే తెలుసుకోగలవన్నాడు, శ్రద్ధ లేకపోతే నశించిపోతావు జాగ్రత్త అన్నాడు. రెండు చెప్పాడు మహానుభావుడు. బోధ ఇలాగే చేస్తారు గురువులు, అందుకే రెండూ చేశాడు ఆయన. అందుకే అశ్రద్ధగాడు వచ్చి అలా చెప్తారు కానీ ఇక్కడ శివలింగం మీద పాలు పోసేస్తూ ఉంటే పాలు వేస్ట్ అవుతాయి కానీ అదేమి జ్ఞానం ఇస్తుందా, తరింపజేస్తుందా అన్నాడు. కొంతమంది అంటుంటారు ఆ శివుడికి అంత పాలు పోసే కంటే పేదలకు వెళ్ళి పాలు పెడితే చాలా బాగుంది కదండి అని. కొందరు అంటూ ఉంటారు అవును చాలా లాజికల్గా అన్నాడు కదండి అని వీడు అంటాడు. ఒకటి వాడి తర్కం ఎంత, అది ఒప్పుకోవడానికి వీడి బుద్ధి ఎంత, ఆలోచన లేదు. ప్రతివాడు మాట్లాడడమే అది వచ్చింది. నిన్న మొన్న బొడ్డూడు అనేవాడు కూడా ఋషుల ప్రశ్నలకి ప్రశ్నలు వేస్తాడే ఋషుల జ్ఞానానికి, ఎంత దుస్సాహసం ఆలోచించండి. ఇక్కడ దీనికి చిన్న ఉదాహరణ చెప్పాలంటే రుద్రంకు చెప్తూనే చెప్పాడు భారతంలో, వృక్షస్య మూలసేకేనా శాఖా పుష్యంతి వయ్యత. శివుడికి అన్ని పాలు పోయడం ఎందుకండి? నిజంగా ఆకలి కొన్న వాళ్ళకి వెళ్ళి పోయొచ్చు కదా అంటే దీనికి మంచి ఉదాహరణ చెప్పారు అన్నమయ్య, బాగా చెప్తాడు దీనికి. మొదలుండ కొనలకు మోసి నీళ్లు పోయనేల అన్నాడు ఆయన. ఒక ఆయన పాపం తెలివైన వాడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళేట నీళ్లు పోయాలని, పైగా దగ్గరలో నీళ్లు లేవని అక్కడి నుంచో ఏరు నుంచి మోసుకుని వెళ్తున్నట్టని. ఇంత వెళ్ళి దేనికి పోసాడంటే కింద అంతా కూడా పరిచేసేట నీళ్లు కింద పడకుండా, జాగ్రత్తగా వెళ్ళి ఆ కొమ్మల మీద తడుపుతున్నట్టు. అక్కడ ఏంట్రా బాబు కొమ్మలకు నీళ్లు పోస్తున్నావు, కిందకు పోయాలి కదా అంటే మూర్ఖుడా, బుద్ధుందా లేదా, నీకు ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? నాకు పండు కావాలి, ఆకు కావాలి. ఈ పండు ఆకు నాకు కొమ్మిస్తోందా, నేలిస్తోందా? కనుక నాకు కనిపిస్తున్నది ఏమిటి? కొమ్మ నుంచే పండు కాయ వస్తాయని నాకు కనబడుతుంది, కనుక నేను కొమ్మకే పోస్తాను అన్నట్ట. మూర్ఖుడా, అక్కడ పండు కాయ కావాలంటే కనబడే ప్రపంచంలో నీకు పండు కాయ కావాలంటే కనబడని ఈశ్వరుణ్ణి నువ్వు తృప్తిపరచాలి. అందుకే కనబడే చెట్టు నుంచి నీకు పండు కావాలంటే కనబడని మూలానికి నిలిపోయిరా, అది ఇక్కడ ఉంది. మూలం కనిపిస్తే పోస్తానని, మూలం నీకు కనిపిస్తే చెట్టు బతకదు, మూలం కనిపింపే చేసేది నీళ్లు పోస్తే చెట్టు బతకదు. అలాగే చాలా శక్తివంతమైంది కనుక నా గుండె ఎప్పుడు ఎక్స్పోజ్ చేస్తానంటే బతకం. అవి ఎప్పుడు రహస్యంగానే ఉంటాయి. అందుకే భగవంతుడు శక్తి ఎప్పుడు సూక్ష్మంగానే ఉంటాయి. కనుక దానికి పోయినా బాబు చెట్టు అంతా బాగుంటుంది. అందుకే విశ్వంలోంచి నీకు సత్ఫలితం కావాలి అంటే విశ్వేశ్వరుని రుద్రంతో ఆరాధించని శాస్త్రం చెప్తోంది. కానీ నువ్వున్నావే అశ్రద్ధతో దాన్ని చేసి. అశ్రద్ధ ఒక దోషం అయితే రెండవ దోషం దుర్మేధ. వాడికి మేధస్సు ఉంది, చాలా ఇంటలెక్టు, మేధావి, లాజికల్ ఆర్గ్యుమెంట్, రీజనింగ్ అన్నీ ఉన్నాయి. కానీ ఏం లాభం? దుర్మేధ. అది ఇక్కడ బుద్ధి ఉంది కానీ దుర్బుద్ధి. దుర్బుద్ధి అంటే శాస్త్రవాక్యం తెలియకపోవడం, విశ్వసించకపోవడం అశ్రద్ధ అయితే ఉన్న శాస్త్రవాక్యానికి పెడార్థాలు కల్పించి దాని కువ్యాఖ్యానాలు చేసి చేయడం దుర్మేధ. ఈ రెండిటి చేత ఇక్కడ మంత్రం చదివిస్తే అక్కడ ఫలితం వచ్చేస్తుందా ఏమిటి, ఇక్కడ పంచాక్షరి తాళం తిప్పేసినంత మాత్రం బతుకు బాగుపడుతుందా ఏమిటి అని కుతర్కం చేయడం. నమ్మకపోవడం ఒక దోషమైతే కుతర్కంతో దూరం చేయడం దోషం. ఇవి కొంతమందికి అప్పటికే వచ్చేసి వ్యాపించిపోయి ఉంటాయి, తొలగించరా, దూరనంత వరకే కానీ దూరితే మాత్రం కొన్ని ప్రాణాంతకాలేనండి. కొన్ని వ్యాధులు వస్తే మా డాక్టర్ గారు చెప్తారు ఇంకంతేనండి, మహాయితహరణలు అంటారు. కొన్నిటికి మాత్రం ట్రీట్మెంట్ ఉంది. అందుకే దుర్మేధ అశ్రద్ధ మొలక దశలో ఉంటే తీసేయవచ్చు, కానీ ముదిరిపోతే మాత్రం వాళ్ళు మేధావులై ప్రపంచాన్ని తినేస్తారు. ఇప్పుడు అదే జరుగుతుంది మనకి, మన కుహనా మేధావులు వీళ్ళందరూ అలాంటి వాళ్ళు. దుర్మేధ అశ్రద్ధ ప్రబలిపోయిన మేధావుల చేతిలోనే మనం ప్రస్తుతం అన్ని నడుస్తున్నాయి. ఏం చేస్తాం, వీళ్ళిద్దరు వ్యాపించిపోయారు, దానితో యమలోకం ఫుల్ అయిపోయిందిటండి మొత్తం. యముడికి ఇప్పుడు ఖాళీ లేదు. అందుకే ఆయన ఒక పని పెట్టుకుంటాట, ఒక టైం పెట్టాడు ఆయన యమఘంటికలు అని. ఒక్కొక్కరిని తీసుకొచ్చేటప్పటికల్లా చాలా కష్టంగా ఉందని ఆ టైంలో పంపిస్తాట టూరిస్ట్ బస్సులు. దాని నిండా జనాలు కుక్కేస్తాట, మామూలుగా కాదు యమధంష్టికలు. అందుకే సరిగ్గా దక్షిణాయన వచ్చిన తర్వాత మనకి ఆ కార్తీక మాసాల్లో వీటిలో ఒక్కొక్కడు తెగపోతూ ఉంటాడు, వీళ్ళందరినీ కుక్కేస్తాట. మనం చూడండి, ఏదైనా వీసా కోసమో పాస్పోర్ట్ కోసం వెళితే అక్కడ క్యూ, అక్కడ ఫ్లైట్ ఎక్కినప్పుడు విదేశాల్లో టిప్ టాప్గా ఉంటాడు, కానీ ఇక్కడ క్యూలో ఎండలు ఎండలో అలా పడి ఉండాల్సిందే. ఎంత మేధావైనా నరకం అనుభవిస్తాడు అక్కడ, తెలుసా? బహుశా ఇలాంటి నరకాలన్నీ అనుభవిస్తే అక్కడ అనుభవించక్కర్లేదేమో, అందుకే ఇక్కడ జరిగిపోతుంటే. ఒక ఆయన అన్నాడు, భారతదేశంలో పుడితే అసలు స్వర్గమేని అంటారే కదా, మరి భారతదేశంలోనే ఎక్కువ బాధలు ఉన్నాయంటే ఎక్కడైతే అన్ని బాధలు అనుభవింపజేసి అక్కడ బాధలు లేకుండా చేస్తారేమో అనిపిస్తుంది. అన్ని ఇక్కడ చూపిస్తున్నారు మనకి. ఇక్కడ ఎలాగైతే మీకు పాస్పోర్ట్ కోసం వీసాల కోసం క్యూర్లో పెట్టేస్తాడో, యముడు కూడా అంతమంది పాపాత్మను అలా ఎండలో అలా మాడగొడతాడు. అక్కడ తెలియదు మనకి, ఇక్కడ క్యూకి అలా అలల్లాడతాం, కానీ అక్కడ రెస్ట్ తీసుకుందామంటే చెట్టు నీడ కూడా ఉండదు, మధ్యలో వాటర్ ఇద్దామంటే టీలు కాఫీలు అమ్మేవాళ్ళు కూడా దొరకరు. అంత బాధ. నేను హాస్యంగా చెప్పాను కానీ శాస్త్రం ఇది కరెక్ట్ అండి. ఈ శరీరం ఉన్నప్పుడు తెలియదు కానీ ఈ శరీరంతో నవ్వుతూ చేసిన దాన్ని తర్వాత ఏడుస్తూ అనిపించక తప్పదు. ఈ శరీరం లేనప్పుడు పడే యాతన ఉందే ఆ బాధ, అసలు అటు యమలోకానికి పోయినా కొంత బాధ లేదు, ఇక్కడ ఇంకా యాతన. అలా కుక్కేస్తాట యముడు. ఆ సమయంలో ఆయన అంటట, బతుకున్నప్పుడు శివనామో విష్ణునామో చేసుకుంటే మీకు ఈ బాధ లేదు కదా అంటట. అలా ఆయన చేత అనిపించుకునే కంటే ముందే అనుకుంటే మనకు ఆ బాధ లేదండి ఇక్కడ, కానీ షెల్టర్ అయినా దొరుకుతుంది కనీసం. ఇలాగ మనకి ఈ రుద్రం ఏం చెప్తుందంటే, అది కానీ చేసుకుంటే దుర్మేధ అశ్రద్ధ వదిలివేసి ఇది కానీ చేసుకుంటే నువ్వు ఇంకా నరకానికి పోవు, హాయిగా ఉంటావు, ఇహలోకంలో ఐహిక ఫలాలు లభిస్తాయి, పరలోక సుఖాలు లభిస్తాయి, ఇహలోక పరలోక సుఖాలకి అతీతమైనటువంటి పారమార్థిక జ్ఞానము లభిస్తుంది ఇక్కడ. అది రుద్రం ఇచ్చిన గొప్ప ప్రయోజనం. ఇంకేం కావాలండి, జీవుడికి కావాల్సిన సర్వము ఇస్తున్నది రుద్రం. అది దీనికి ప్రత్యేకత. మరొకటి, ఈ రుద్ర నమ్మకం ద్వారా నేను చేసినటువంటి మరొక కష్టమైన లేదా పెద్దల వల్ల అనుగ్రహించిన బుద్ధి ఏమిటి అంటే, ఇది ఏదో శివుడికి సంబంధించిన మంత్రమనో విష్ణువుది కాదనో ఇలాంటి భావాలు నేను చెప్పలేదు. ఎందుకంటే కొంచెం సంస్కారం కలిగిన వారు వేదాన్ని పరిశీలిస్తే వేదం అంతా కలిపి ఒకే పరమేశ్వరుని గురించి చెప్తున్నది. కొందరు ఒక భ్రాంతి ఉంది, పురుషోక్తం విష్ణువుది రుద్రం శివుడిది అని. కానీ మీరు ఎప్పుడైనా శివాభిషేకం చేసినప్పుడు చూడండి, పురుషోక్తం చేస్తారు, రుద్రం చేస్తారు, నమ్మకం చేస్తారు, శ్రీసూక్తం కూడా చదువుతారు. ఏమిటి, అప్పుడు పరిశీలిస్తే తెలుస్తుంది మనకి రకరకాల దేవతల పేర్లు వినబడతాయి కానీ ఒకే ఈశ్వరుణ్ణి ఇన్ని రకాలుగా దర్శిస్తున్నామనేది వేదం ఇచ్చిన జ్ఞానం. మొత్తం అదే చెప్తుంది, వేదం అంతా కలిపి ఒకే ఈశ్వర జ్ఞానాన్ని చెప్తుంది. అయితే ఒకే ఈశ్వరుడికి ఇప్పుడు నేనున్నా, మీరున్నారు, మనందరికీ ప్రతివాడికి ఒకే శరీరం ఉంది అంతే కదా. ఒకే శరీరం నుంచి నేను అని ఒకడే మాట్లాడతాడు, కానీ మీరు ఒక్కరా, మీలో ఎన్ని ఇంద్రియాలు లేవు, ఏ ఇంద్రియం గొప్పది, ఏ ఇంద్రియం సరిగ్గా పనిచేయకపోతే ఆ ఇంద్రియమే గొప్పది అనిపిస్తుంది. అప్పుడు అది ఉంటే చాలయ్యా. ఒక ఆయన అంటాడు, బా ఏదైనా భరించగలం కానీ తలనొప్పి మాత్రం భరించలేమండి, ప్రస్తుతానికి తలనొప్పి వచ్చింది వాడికి, అందుకు కడుపు నొప్పి వస్తే మళ్ళీ అది కూత, దేని ప్రయోజనం దాందే. కానీ మీరు బాగా పరిశీలించండి, ఒక ఇంద్రియం చేసే పని ఇంకో ఇంద్రియం చేయదు, అంతా మీదేనే. ఒక ఇంద్రియం చేసినట్టు ఇంకో ఇంద్రియం చేస్తుందా, ఏం మీదే కదా. కళ్ళు పనిచేయలేదు, సరదాగా కాళ్ళతో చూసే ప్రయత్నం చేయండి, వల్ల కాదు ఇక్కడ. కనుక నేను అనబడే నీ చైతన్యంలోనే ఏ ఇంద్రియం పని దాందే అయింది. అలాగే పరమాత్మ ఈశ్వర రూపుడై ఉన్నప్పుడు ఇంద్రియ రూపాలుగా దేవతలు ఉంటారు, ఇది తెలుసుకోవాల్సింది. ఇది తెలిస్తే ఏ ఇంద్రియం ద్వారానైనా నువ్వు ఒకే ఈశ్వరుణ్ణి చూపిస్తున్నారు. ఇప్పుడు నేను ఇంత పుస్తకం రాశాను, దేంతో రాశా, పెన్నతో రాసుంటాను, బుర్రతో ఆలోచించుంటాను, కానీ నాకు సన్మానం దేనికి చేశారు ఇక్కడ, నా భుజాలకి చేశారు ఇక్కడ అంతేగాని. ఎంత బాగా ప్రవచనం చెప్పావయ్యా అన్న గొంతు పట్టుకున్నారా, నా చెయ్యి పట్టుకున్నారు, అంటే గొంతుతో చెప్పినందుకు చేతికి సన్మానం, కానీ నేనేమనుకుంటాను, నా చెయ్యి ఏమనుకుంటుంది, దేనికి పెట్టినా నాకే అనుకుంటాం. ఇదే సర్వదేవ నమస్కార కేశవ ప్రతి గచ్చు అన్వయించుకోవాలి. ఇంత స్పష్టంగా వేదం చెప్తున్నా ఇప్పటికీ ఆచార్యస్థానంలో ఉన్నామని చెప్పుకునే దుర్మేధలు కూడా బయలుదేరి భేదాలను చూపిస్తున్నారు. ఇలాంటి భేదాన్ని వేదజ్ఞానంతోనే మనం కొట్టాలని శంకర భగవత్పాదులు వారు చెప్పారు. ఆ ప్రయత్నం ఇందులో జరిగింది. అందుకే మీకు ఇందులో అనేక మంత్రాలకే కృష్ణపరమైన అర్థాలు చెప్పాం. ఉదాహరణ దొంగల పేర్లు ఉన్నాయి ఇక్కడ. స్థేనాన అంపతే నమః, అక్కడ నేను కృష్ణపరమైన అర్థం చెప్పడం జరిగింది. ఉతైనం గోప అదృశన్న అదృశన్ను ఉదహార్య అనే దానికి కూడా ఎక్కడో దివ్యలోకాల్లో ఉన్న పరమాత్మ ఆవులు పాలు అమ్ముకుంటూ నీళ్లు పట్టుకుని తిరిగి తిరుగుతూ గోపకలతో కూడా ఆడుకున్నాడయ్యా ఆయన గోపాలకృష్ణుడు అర్థం కూడా చెప్పాను. ఇక్కడ దూరాన్వయం కాదు, దురన్వయం అంతకంటే కాదు. శాస్త్రమైనటువంటి లేకపోతే నిగమ కల్పతరోర్ గణితం ఫలమని ఎందుకంటారు, ఆ విధమైన అర్థాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. చోరులు చెప్పినప్పుడు పెద్ద చోరుడు ఎవడయ్యా అంటే కృష్ణుడు. జార చోర మేరు ధీర సాధు జన మందారాని అని కీర్తన. ఓ జారుడావో చోరుడా అంటారు, భలే భలే అంటట. అదేమిటండి ఇక్కడ? అందుకే దొంగల నాయకుడికి నమస్కారం, ఆయన మించిన దొంగల నాయకుడు ఉంటాడండి. అందుకే దొంగల నాయకుడు అంత పనిచేస్తాడు. చిన్న కథ చెప్పడం జరిగింది మీకు. ఇంద రెండు కథలు చెప్పాను ఇక్కడ దొంగల నాయకుడు అయినటువంటి శివుడు గురించి. ఆ కథలు ముఖ్యం కనుక చెప్తాను ఎలా చూడాలని. దొంగల్లో కూడా శివుడు ఉంటాడంటే ఉంటాడు, ఎలా ఉంటాడో చూడండి. ఒక కాలనీ ఒకటి ఉంది. ఇది జరిగిన కథలు రెండు, నేను రాసినవి జరిగినవి. ఎవరికి జరిగిందో వాళ్ళు చెప్పినవి నేను రాసాను. ఇక్కడ లేనిది రాయలేదు. ఇక్కడ టాటాలు ఇందులో లేవు, టాటాలు లేవు, ఉన్నదే చెప్పాను ఇక్కడ. ఏమిటంటే ఒక ఊరికి దూరంగా కట్టిన కాలనీ అది. ఆ కాలనీలో అందరూ హాయిగా ఉన్నారు. అక్కడికి దొంగలు వచ్చారట, పట్టపగులు. మొదట ఇల్లు, రెండో ఇల్లు, మూడో ఇల్లు, అలాగా వాళ్ళు కత్తులు చూపిస్తూ ఇంట్లో ఉన్న దోచుకుపోతున్నారు. ఈ న్యూసు ఆ చివరింటి వాడికి తెలిసిపోయింది. ఇంకా వాడు ప్రయత్నిస్తున్నాడు తలుపులకు తాళాలు వేసుకోవడం, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉన్న తాళాలు పగలగొట్టి కూడా లోపలికి వస్తున్నారు న్యూస్ వచ్చింది. ఇంకా బాధపడ్డాడండి. చిత్రం ఏంటంటే అక్కడ వరకు వచ్చినాడు దొంగలు, ఆ ఇంటికి వచ్చినప్పటికీ రాలేదట వెనక్కి వెళ్ళి. ఇక్కడ ఎందుకంటే అతడు చెప్పిన అనుభవం ఏంటంటే మా ఇంట్లో రోజు రుద్రాభిషేకం చేసుకుంటాం. ఇది ఆలోచించండి, మీకు శుభాలు ఇవ్వడమే కాకుండా మీ పాపం కొద్దీ మిమ్మల్ని బాధించడానికి వచ్చేవాడికి కూడా బాధించే బుద్ధి తీసేస్తాడు ఆయన. అది తెలుసుకోవాల్సింది. సర్వబుద్ధి శాసకుడు ఈశ్వరుడు. అది ఇందులో ఉన్న రహస్యం. ఇంకో కథ జరిగిన చెప్తున్నారు. ఒక ఇంట్లో కృష్ణ భక్తులు, వాళ్ళ ఇంట్లో అందరూ కూడా. ఆ ఇంట్లో దొంగ వచ్చేట, ఆ తల్లిని పిల్లని కూడా కట్టేసి, ఇంట్లో వాళ్ళు లేరు, కత్తి చూపించి ఇంట్లో ఉన్న డబ్బంతా ఇమ్మన్నట. ఇచ్చినప్పుడు తాళాలు నీ బొడ్లోనే ఉంచాను కదా ఇచ్చేయి అన్నది ఆ పిల్లతో తల్లి. అమ్మా ఇచ్చేసినా పొడి చేస్తాడేమో అని. కృష్ణ కృష్ణ అనుకోవే పొడవడు అన్నది ఆ తల్లి. నిజంగా జరిగిందండి సంఘటన. కృష్ణ కృష్ణ అనుకోవే పొడవడు అంటే కృష్ణ కృష్ణ అనుకుంటే పొడవడా, పొడవడు అన్నీ ఇస్తాడు అని కూడా అందట ఆ తల్లి. వెంటనే వాడన్నాడు కృష్ణ కృష్ణ అనుకుంటే అన్నీ ఇస్తాడా అన్నట. తప్పకుండా ఇస్తాడందట ఆ తల్లి. వెంటనే కత్తి మడిచి నేను కృష్ణకృష్ణ అనుకుంటానని కట్టు విప్పి వెళ్ళిపోయాడు ఆయన. జరిగిన ఘట్టం. మరి దొంగల నాయకుడైన కృష్ణుడు అక్కడ చోరా ఆయన దొంగలకి స్థేనానాంపతేహనమా స్థాయునాంపతేహనమా ఉందా లేదా చూడండి. అందుకు ఇవన్నిటికీ లౌకికమైన అర్థములు చెప్పవద్దు, పరమార్థమైన మోక్షార్థమే చెప్పవలను అని ఎవరైనా అంటే మాత్రం వారికి నమస్కారం చేసి అన్నర్థాలు మీరు తీసుకోండి, తప్పేం లేదు. ఆ అర్థమే కాదు. ఎందుకంటే ఇంత వేదాంతం చెప్పిన వాడు ఉపన్యాసం చెప్తూ ఉంటే ఆయనకు ఫోన్ వచ్చింది ఇంట్లో దొంగలు పడ్డారని, మిగిలిన విషయం తర్వాత చెప్పుకుందామని ముసుకు వెళ్తాడా లేదా చెప్పండి. ఇక్కడ మనం ఉన్న స్థితి ఏమిటి, మాట్లాడుతున్న స్థితి ఏమిటి. అందుకే ఈశ్వరుడికి తెలుసు. పిల్లవాడు నాకు చాక్లెట్ కావాలి చాక్లెట్ కావాలి నాడు ఏడుస్తుంటే నీకు చాక్లెట్లు ఇవన్నీ అక్కర్లేదు నాయన, నువ్వు సంపాదించవలసింది చాలా ఉన్నది జ్ఞానము అని తల్లిదండ్రులు చెప్పరు. జ్ఞానము ఇస్తూనే చాక్లెట్ ఇస్తారు అక్కడ. అంతేగాని చాక్లెట్లు తింటూనే కలకాలం వర్ధులు నాయన అని దీవించను దీవించరు. అందుకే మన రుద్రుడు ఏం చేస్తాడంటే రుద్రం చదివితే లౌకికమైన ఫలితాలు అన్నీ ఇస్తూ చూసావుగా బాగున్నాయి కదా, ఇవన్నీ ధర్మబద్ధంగా అనుభవిస్తున్నావు కదా, ధర్మబద్ధంగా అనుభవిస్తున్నావు కనుక కొన్నాళ్ళకి నీ అనుభవం వైరాగ్యాన్ని ఇస్తుంది. ఇది చూడండి, ధర్మబద్ధంగా అనుభవిస్తే కొన్నాళ్ళకి వైరాగ్యం వస్తుంది, ఆ వైరాగ్యం నాపై ప్రేమనిస్తుంది, ఆ ప్రేమ నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, ఆ జ్ఞానం నీకు మోక్షాన్ని ఇస్తుందని చెప్తాడు. ఆ క్రమమే ఈ రుద్ర నమక వైభవంలో చెప్పబడింది. కనుక ఆ విధంగా ఇహము పరము పరమార్థము మూడు ఇవ్వగలిగేటువంటి రుద్ర నమకమంత రాశిలో సర్వ వేద వేదాంత శాస్త్ర రాశి అంతా దాగి ఉన్నది. కనుక ఇది సంపూర్ణమైన శాస్త్రముగా చెప్పబడుతున్నది. దాన్ని వ్రాయడం వల్ల నేను తరించే అవకాశం నాకు ఉంది గనక నా తారణ కోసం మళ్ళీ రాయడం అనే పని పెట్టుకుని దిద్దడం అనే పని పెట్టుకుని దీనికి పుస్తక రూపం కల్పన చేశాను. పైగా వింటూ క్యాసెట్ వింటూ రాయడం ఎంత బాధో నాకు తెలుసు, కష్టమో నాకు తెలుసు. కానీ కష్టపడ్డమే సాధన. తపస్సు అంటే కష్టపడ్డం, మరొకటి కాదు. ఒళ్ళు వంచడమే తపస్సు. ఒళ్ళు వంచాలి, కష్టపడాలి. తాను స్వయంగా ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ, అది ఒక ప్రైవేట్ బ్యాంకులో చేస్తున్నప్పుడు ఎన్ని రకాల అవస్థలు ఉంటాయో అన్ని అనుభవిస్తూ కూడా ఎప్పటి నుంచో నా ప్రవచనాలన్నీ వినడం, వాటిని పుస్తకాలుగా రాయడం అలవాటు ఉన్న ఆవిడ గనక ఆవిడికి పనప్పు చెప్పం. చెప్పడమే కాదు, సాధ్యమైన తొందరగా ఇచ్చేయమ్మా అని కూడా అన్నాం. ఎంత తపన పడ్డారో. 4-5 నెలలు పట్టిందండి, ఆలస్యమైందండి అన్నది ఆ తల్లి. 4-5 నెలల్లోనే రాసావా తల్లి అని దండం పెట్టాం మేము. సామాన్యమైన విషయం కాదండి, అదంతా వింటూ యథాతథంగా రాయడం అంటే సామాన్య విషయం కాదు. ఆ తల్లి కూడా ఒక సద్గురువుల ద్వారా శ్రీవిద్యోపాసన పొంది సాధన చేసుకుంటున్నటువంటి తల్లి గనక అమ్మ అనుగ్రహం చేత ఈ విషయం అంతా గ్రహించగలిగింది. పైగా ఎన్నో విషయాలు మనం చెప్తాం, మీరు బాగా చెప్పారండి అనేవాళ్ళు ఉంటారు, కానీ అందులో ఏది బాగుందో చెప్పేవాళ్ళు కొందరుంటారు. ఆ చెప్పినప్పుడు వాళ్ళు మన హృదయంలో ఏది బాగుంది అనిపించిందో అదే చెప్పారంటే వాళ్ళని సహృదయులు అని అంటారు. లైక్ మైండెడ్ అంటే అది. అలాంటి సహృదయ శ్రోత ఆవిడ. అటువంటి ఆ తల్లి ఇంత రాసిన తర్వాత ఆశ్చర్యపోతూనే దాన్ని సవరించి ప్రింటింగ్కి ఇచ్చి అదంతా అయితే దీన్ని ప్రింట్ చేయడం మరో కష్టం అండి. ఎందుకంటే మనకు టెక్నాలజీ చాలా పెరిగిపోయాయి, దానివల్ల తప్పులు చాలా పెరిగిపోయాయి. ఇదివరకు టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందని రోజుల్లో వచ్చిన పుస్తకాల్లో కనబడిన తప్పులు, టెక్నాలజీ వల్ల చాలా తప్పులు వస్తున్నాయి. ఎందుకంటే అందరూ ఎలా తయారయ్యారంటే ఎంత వేగం ఫలితం సంపాదిస్తామా అని, అంతేగాని ఎంత శ్రద్ధగా చేస్తామని చేయడం చాలా కష్టం. అంతేకాదు ఈ పుస్తకం పనిచేయిస్తూ కూడా మాకు ఇదే పని ఏంటండి, ఇది ఒక్కడే చేస్తూ ఉండడానికి అన్నవాళ్ళు ఉన్నారు. కానీ ఈ పుస్తకానికి పనిచేయడం ఒక యజ్ఞం చేయడం లాంటిది, ఇది తెలుసుకోవాలి. సామాన్య దృష్టి కాదు, అలాంటి యజ్ఞం చేసిన వాళ్ళు నాకు ఉన్నారు, మిత్రులు. బయట ఎక్కడో డీటీపీ చేయించి అవన్నీ ఒకచోట సమకూర్చి వాళ్ళు చేసిన తప్పులన్నీ మరొకరి చేత ప్రూఫ్ రీడింగ్ చేయించి అక్కడ వాళ్ళ ప్రూఫ్ రీడర్స్ వదిలేసిన తప్పులు, తగిలించిన తప్పులు కూడా మళ్ళీ దిద్దుకుంటూ జాగ్రత్త చేస్తూ దీనంతటిని ఒక దగ్గర పెట్టి జాగ్రత్త సమకూర్చిన మిత్రుడు ఒకడున్నాడు. ఆ మిత్రుడు ఋషిపీఠానికి కూడా లేఅవుట్ డిజైన్ చేస్తూ దానికి అందమైన రూపకల్పన చేసిన మిత్రుడు. ఆయన విజయవాడలో ఉంటారు, ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి వచ్చారు. ఆయన ఇక్కడ ఉన్నారు, శ్రీరాము గారు. ఆయన అందరినీ కలవమని చూపించాడు, పి రాము గారు. ఆయన ఈ పుస్తకం ఈ విధంగా రూపకల్పన జరగడంలో ప్రధానమైన బాధ్యత వహించారు. దాని యొక్క పేజ్ మేకప్ కానీ, అలైన్మెంట్ కానీ, డిజైన్ కానీ ఇవి. దీనికి తోడు ప్రూఫ్ రీడింగ్ అంటే పగలు రాత్రి కూడా నిద్రాహారాలు మాని, తనకి సంస్కృత భాష రాకపోయినా ఈ మాట అన్నందుకు మన్నించాలి. నేను కొందరు సంస్కృత పండితులు కూడా దిద్దమనిచ్చాను, వాళ్ళు మరికొన్ని కొత్త తప్పులు చేసి నాకు ఇచ్చారు. అంటే భాష తెలియడం వేరు, ప్రూఫ్ రీడింగ్ చేయడం వేరని అప్పుడు నాకు జ్ఞానోదయం కలిగి అతడి చేతే జాగ్రత్తగా చేయించి మళ్ళీ చూస్తూ నాకు ప్రూఫ్ రీడింగ్ రాదు, నానా అవస్థలు పడి మొత్తానికి తప్పులు లేకుండా తేవాలని పడ్డ తపన, అతడు ప్రతిదానికి తీసుకున్న శ్రద్ధ, ఆయన ఇక్కడికి రాలేదు కానీ ప్రత్యక్షంగా అతడు కృతజ్ఞత చెప్పవలసిన బాధ్యత నాకుంది, లేకపోతే కృతజ్ఞతా దోషం వస్తుంది. శ్రీ తుంబలి శివాజీ అని ఋషిపీఠానికి సబ్ ఎడిటరు, ప్రూఫ్ రీడర్ అతను. ఆయన హైదరాబాద్లో ఋషిపీఠం పత్రికలో ఉద్యోగి ఆయన. ఆయన అలాగే ఋషిపీఠం ప్రతి నెల సవరిస్తూ దిద్దుతూ ఉన్నటువంటి, ప్రతి పుస్తకానికి ఇదే బాధ్యత వహిస్తున్నటువంటి రాము గారు. ఈ పుస్తకానికి కాదు, ప్రతి పుస్తకానికి. దీనికి ముందు వచ్చిన యేషధర్మ సనాతన కూడా పూర్తిగా ఆయన బాధ్యత వహించి తయారు చేశారు. ఇది మెచ్చుకోవాల్సింది. యశధర్మ సనాతనం గురించి కూడా చెప్పాలి. ఇది నేను 2004 నుంచి ఇప్పటి వరకు కూడా ఈనాడు పత్రికలో రాయడం జరిగింది, ఆధ్యాత్మిక రచనలు. అయితే ఇది కేవలం వృద్ధుల కోసం రాయలేదు. వాళ్ళు వచ్చి నన్ను అడిగింది ఏంటంటే, మా ఈనాడు పత్రిక ఇన్నాళ్ళు ఆధ్యాత్మిక దూరంగా ఉందండి, ఇప్పుడు మేము ఆధ్యాత్మికత మీద మేము కూడా కొన్ని వ్యాసాలు వేయాలని అనుకుంటున్నాం. మీరు టీవీ ద్వారా చెప్తున్న వాటికి మాకు కొన్ని స్పందనలు వస్తున్నాయి కనుక మీరు రాయగలరేమో అనిపిస్తుంది. మీరు ఒక 10-11 రాసిస్తే అవి మా పత్రికలో వేయడానికి అనువైనవి అనిపిస్తే అప్పుడు వేస్తామని పరీక్ష పెట్టారు. ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న పత్రికలో మన సంస్కృతి తెలియడం చాలా మంచిది అనుకుని, అసలు నాస్తికుడికి కూడా భారతీయ సంస్కృతి గొప్పది అనిపించేలా రాయాలి అనే తపనతో ఒక 12 ఆర్టికల్స్ రాయడం జరిగింది. వాళ్ళది సీరియల్గా వేశారు, ప్రతిరోజు వేశారు. అప్పటి నుంచి నన్ను రాయమన్నారు. దానితో అనేక మంది పెద్దలు ఈ దేశంలో అన్ని వైపుల నుంచి రాయడం మొదలుపెట్టారు. ఏ విధంగా మన సంస్కృతిని చెప్పాలి అనేది దీని ద్వారా తెలుసుకుని వాళ్ళ విజ్ఞాన నా ధోరణిలో వాళ్ళందరూ చెప్పారు. అందుకు నా చిన్న మాట ఆ మహాత్ముల్ని కదిలించినందుకు నేను తృప్తిపడి అనేక మంది రాయడం మొదలెట్టాక నేను నాకున్న ఇతర కార్యక్రమాల హడావిడి వల్ల తగ్గించడం జరిగింది. కానీ వాళ్ళు అనేక సందర్భాల్లో మీరు ఎక్కువ రాయాలి అని అడిగితే ఎప్పుడూ కాకుండా అప్పుడప్పుడు నేను రాయడం జరిగింది. అలా కొన్ని 100 రాయడం జరిగింది. అలాగే నది అనే మరొక పత్రిక, ఇవేవి ఆధ్యాత్మిక పత్రికలు కావు, అదొక ప్రయోజనం. ఆధ్యాత్మిక పత్రికలు ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న వాళ్ళే చదువుతారు, కానీ అన్ని చదివే వాళ్ళ చేత కూడా ఆధ్యాత్మిక సంబంధించి చదివించాలి, అది మహాకష్టం అది. అందుకు నది అనేటువంటి ఒక వ్యాపారాత్మకమైనటువంటి పత్రిక దానిలో రాయడం రాయమని వాళ్ళు కోరుకుంటే ప్రతి నెలా రాయడం జరిగింది. దాని పేరు సనాతనం అనే శీర్షికతో మన సనాతన ధర్మం గురించి పరిచయం. ఏమీ తెలియని సామాన్యులకి, ముఖ్యంగా నేటి యువతకి, ముఖ్యంగా దుర్మేధ అశ్రద్ధ కలవారికి వారి చేత శ్రద్ధ కలిగించాలని తాపత్రయంతో వ్యాసాలన్నీ రాస్తే అది చూసి అనేక మంది ఆత్మీయులు కొన్ని ఓళ్ళకెళ్తే నేను ఆశ్చర్యపోయాను. ఇవన్నీ పేపర్ల మీద అంటించుకుని పుస్తకంగా తీసుకుని నా చేత సంతకం పెట్టించుకున్న వాళ్ళు కొందరైతే, ఇంగ్లీష్లో హిందీలో వీటిని ట్రాన్స్లేట్ చేయించుకున్న వాళ్ళు కొందరు, హిందీలో దీన్ని అనువదిస్తే ఒక హిందీ పత్రికలో సీరియల్గా వేశారు. ఇన్ని భాషల్లో ఇది ఆదరింపబడుతుంది ఈ ఆర్టికల్స్. మన వాళ్ళకి పుస్తక రూపంలో ఇస్తే చాలా పనికొస్తుందని ఆలోచన కలిగితే సద్గురు శివానందమూర్తి గారు, నేను ఏ గ్రంథరచన చేసినా వారి మౌన ప్రేరణ నాకు అందుతోంది కనుకే చేస్తున్నాననే స్పృహ నాకున్నది. కొన్ని పుస్తకాలకి నేను ఆయన చేత ముందు మాటలు రాయించలేదు. అసలు కొన్ని పుస్తకాలకి నేను పండితుల చేత ముందు మాటలు రాయించను. అంటే నా పండితుల మీద గౌరవం లేక కాదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఒకటి, రెండు వాళ్ళ అభిప్రాయాలు రాసిన తర్వాత ప్రజలకు వాళ్ళ అభిప్రాయం వాళ్ళకి ఏర్పడినివ్వకుండా చేసిన వాడిని అవుతానేమో అని ఒక భయం. ఈ రెండింటి కారణం చేత నేను వెనకడుగు వేయడం జరిగింది. అయితే కొందరు పండితులకు మాత్రం నేను రచించిన పద్య గ్రంథాలు ఇవి ఇచ్చాను, ఎందుకంటే తప్పులు ఉంటే దిద్దండి అని. అయితే వాళ్ళు దిద్దడమే కాకుండా ఆనందంతో అభిప్రాయం రాస్తే అవి అక్షతల్లాగా స్వీకరించి వాటిని ముద్రించడం కూడా జరిగింది. అలా జరిగే కానీ నేను విష్ణు విద్యకు కానీ రుద్ర నమక వైభవానికి కానీ ఎవరి చేత అభిప్రాయాలు రాయించలేదు. గురువుగారి చేత ఆశీర్వచనం రాయించే అలవాటు నాకుంది. కానీ గురువుగారికి ఉన్న వయస్సు దృష్ట్యా ఆయన అడిగితే తప్పకుండా రాస్తారు, అందుకే ఆయన చేత రాయించలేదు. ఎందుకంటే ఆయన శ్రమ అవుతుంది, వాడిని శ్రమ పెట్టకూడదు అనే భావంతో నేను కొన్నిటికి రాయించలేదు. కానీ యశధర్మ సనాతనకి మాత్రం ఇది అందరికీ కావాలి అనే ఆయన ఉద్దేశం కనుక ఆయన ఆశీర్వచనం ఇందులో ఉంది. ఆయన అన్నారు, ఈ పుస్తకం ప్రతివాడి ఇంట్లో ఉండాలని, అయినా ప్రతివాడు ఇందులో అక్కడక్కడ ఆర్టికల్స్ చదివినా బాగుంటుంది అని అన్నారు. తర్వాత మళ్ళీ అంత గురుస్థానంలో గౌరవించే మరొక వ్యక్తి శ్రీ పుల్లెళ్ళ శ్రీరామచంద్రుడు గారు. ఆ మహానుభావులు కూడా ఈ గ్రంథాన్ని ఆమూలాగ్రం పరిశీలించి ఆయన దీన్ని యశధర్మ సనాతనకి అభిప్రాయం రచించడమే కాకుండా హిందూయిజం గురించి ఒక కోర్సు చేయాలి అని ఐపీఎస్ అరవిందరావు గారు భావించినప్పుడు దానికి సంబంధించిన పుస్తకాలు ప్రిస్క్రైబ్ చేస్తూ అందులో యశధర్మ సనాతనం కూడా ఒకటి అన్నారు ఆయన. అది నాకు ఇంకా భయపెట్టింది. అయితే నేను మళ్ళీ ఆ గురువుల స్థానంలో భావించే మరో ఇద్దరు గురువులు నాకున్నారు ఇక్కడ. అంటే వాళ్ళ దగ్గర నేను కూర్చొని చదువుకోలేదు, కానీ వారి మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి. వాళ్ళపై గురుభావాన్నే గౌరవం అంటారు, అంతే కదా, తప్పు కాదు కదా నేను చెప్పింది. గురుభావమే గౌరవం గనక అలాంటి గౌరవం కలిగిన మహాత్ములు, నేను ఇక్కడ ఏ ఉపన్యాసం ఇచ్చినా వారి ఆశీర్వచనాల వల్ల ఉపన్యాసానికి తేజస్సు వస్తుంది. అలాంటి ఆశీర్వచనాలు నాకు మొదటి నుండి ఇస్తున్నటువంటి మహాత్ములు మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు. ఈరోజు ఇక్కడ చెప్తున్న కొంతకాలం అన్నీ కట్టబెట్టి వాళ్ళ దగ్గర మఠం వేసుకుని అంతేవాసిగా ఉంటూ అధ్యయనం చేయాలని కోరిక నాకున్నది. ఇక్కడ తీరుతుందా లేదా పక్కన పెట్టి కోరిక మాత్రం నాకున్నది, సంస్కారం పొందవచ్చు వారి ద్వారా అని. అటువంటి మహాత్ములు వారు, పైగా నాపై పుత్రవాత్సల్యం, కేవలం తాను గొప్ప జ్ఞాని అయినప్పటికీ కేవల పుత్రవాత్సల్యంతో తాను సభలకు వచ్చి ఈ పిల్లవాడిని ప్రోత్సహించాలి అని మాట్లాడుతూ ఆశీర్వదిస్తున్నటువంటి మహాత్ములు ఇక్కడ శలాక రఘునాథ్ శర్మ గారు. ఇక ఒక్క వ్యక్తి గురించి చెప్తే నాకు మాట రాదు. ఆయన నాకు స్నేహితులో తెలియదు, అనేక కోణాల్లో ఆయన చెప్తే ఒప్పుకోరు కానీ గురువు కూడా నాకు. ఆయన సంస్కారం నేను నేర్చుకుని ఓహో ఇలా ఉండాలన్నమాట అని నాకు నేను అనుకున్న సందర్భాలు ఉన్నాయి. సభా సరస్వతి ముందు దాచక్కర్లేదు కనుక చెప్తున్నాను. అలాగా ఒకవైపు స్నేహం, ఒకవైపు గురుభావం, ఒకవైపు సోదరభావం, ఒకవైపు మూర్తీభవించిన సాత్వికత, అటువంటి వారు డాక్టర్ నారాయణరావు గారు. వారి ఆ భావం నేను ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ఈ రోజున ఇక్కడ నేను వ్యాకరణం ఆంజనేయ శాస్త్రి గారిని తీసుకురావడం కారణం ఏంటంటే ఇక్కడ చాలామంది యువత ఉన్నారు, వాళ్లకు ఒక స్ఫూర్తి కలగాలి, అది ముఖ్యంగా. ఎందుకంటే సాంకేతిక రంగంలో వెళ్ళామని, లేకపోతే ఇంగ్లీష్ చదువుకుని ఏదో చిన్న ఉద్యోగం రాగానే మన సంస్కృతం అనే ట్రాష్ అనేటువంటి ఈ రోజుల్లో, ఆనాడే 1960లోనే అరవయవ దశకంలోనే ఆయన ఈ భారతదేశంలో ఎలక్ట్రానిక్ రంగంలో గొప్ప విజ్ఞానిగా క్వాలిఫికేషన్ ఉన్న మహాత్ముడు. కెనడాలో చేరి ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ప్రోత్సాహంతో అక్కడ ఆయన అధ్యయనం చేసి అక్కడ విజ్ఞానిగా ఉంటూ అక్కడ తాను చదువుకుని అక్కడ గౌరవాన్ని పొందుతూ ఉంటూ కూడా ఈ దేశం మీద మమకారంతో వచ్చి తన విజ్ఞానాన్ని ఇక్కడ అందిస్తూ ఇన్ఫోసిస్ లాంటి పెద్ద సంస్థల్లో కూడా తన విజ్ఞానాన్ని ధారపోసి ఈనాడు సాంకేతిక రంగంలో అద్భుతమైన కృషి చేసి ఎందరినో ఐటీలో ప్రవీణులు చేసినటువంటి ఆయన, ఐటీ అధ్యాపకులు కూడా. ఇంత ఉంటూ ఆయన గురువుల దగ్గరికి వెళ్ళి రుద్రము పురుషసూక్తము స్త్రీసూక్తము అని నేర్చుకున్నారు తెలుసా మీకు. నేర్చుకోవడమే కాదు, ఆయన పేరు వ్యాకరణం. వేదానికి వ్యాకరణం ఉంటేనే బలంట, అందుకే సామవేదం వారికి వ్యాకరణం వారు తోడయ్యారు ఇక్కడ. లేకపోతే ఎక్కడొస్తుంది ఈ మహానుభావులు? పైగా ఈయన తాను అధ్యయనం చేసి సంపూర్ణంగా తెలుసుకోలేకపోయినా వేదాన్ని అధ్యయనం చేయడం చాలా గొప్ప మాట. ఆయన ఒక మాట అన్నారు నాతో, ఇప్పటికీ గుర్తొస్తుంది, అంతరించిపోతున్న క్రూర మృగాలని కూడా కాపాడుకుంటున్నాం, అంతరించిపోతున్న వృక్షజాతుల్ని కాపాడుకుంటున్నాం, అంతరించిపోతున్న వేద విద్యల్ని కాపాడుకోవట్లేదన్నారు. ఇది మొత్తం ప్రభుత్వానికో సవాల్, ప్రపంచానికో సవాల్, అంత గొప్ప మాట అన్నారు ఆయన. అందుకే ఆయన చేసింది ఏంటంటే శ్రీశైలంలో శ్రీదేవి వేద విద్యాలయానికి ఆయన తన ద్రవ్యంలో చాలా భాగం ధార పోశారు, పోస్తున్నారు. ఆ వేద విద్యాలయ నిర్వహణలో ప్రధానమైన బాధ్యత వహించి నడిపిస్తున్నారు. వారికి తోడుగా అగ్నికి ఆజ్యమనండి, వాయువైనండి మా సుదర్శనం గారు ఇక్కడే ఉన్నారు, ఏం తెలియకుండా కూర్చుని ఇక్కడ కూర్చున్నారు. వీళ్ళని మహాత్ములు వచ్చారు ఈరోజు, నేను చెప్పకపోతే చాలా దోషం. వీరందరూ కలిసి అక్కడ వేదాధ్యయనం చేయడమే కాకుండా మొన్న ఆ మధ్య రుద్రయాగం చండీ యాగం చేశారు. యజ్ఞాలు చేస్తే వాతావరణంలో గొప్ప మార్పు వస్తుంది, మంచి భావాలు జరుగుతాయి అని అనేక మంది సైంటిస్టులు ప్రూవ్ చేశారు. ఆ ఉనుటా ఇదంతా సాధిస్తామండి అనేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. కాదయ్యా ఇది సైన్స్ అని రుజువు చేస్తూ పర్యావరణ విజ్ఞానంలో ప్రవీణులు అయినటువంటి డాక్టర్ నారాయణ గారు ఇక్కడ వచ్చారు. వారు ఆయన ఒకసారి ఏమని చెప్తుంది, వీరు ఒక ప్రయోగం చేశారండి. శ్రీశైలంలో యాగం జరిగితే అక్కడ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టెక్నీషియన్స్ అందరినీ రప్పించి ఆ పొగని వాటన్నిటికీ కూడా ఆయన సేకరించి ఆ మిషనరీతో పరిశీలించి యజ్ఞం వల్ల జరిగే అద్భుతమైన ప్రయోజనాలు ఏమిటో అద్భుతమైన ఆర్టికల్ రాశారు ఇంగ్లీష్లో. వ్రాయడమే కాదు, ఈ మధ్య ఒక సాంకేతికమైన సైంటిఫిక్ సమావేశంలో దాన్ని ఆయన ఆ పేపర్ని సబ్మిట్ చేసి ప్రశంసలు అందుకున్నారు. ఎలాంటి మహాత్ములు ఇక్కడ కూర్చున్నారు చూడండి. ఇలాంటి వారందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చారు. పైగా ఇక్కడికి ఈరోజు ఇక్కడ రాకపోయినా ఋషిపీఠం ప్రారంభింపబడి ఇలా నడుస్తున్నది అంటే నేను మర్చిపోలేని వ్యక్తి నాకు స్నేహితుడు శ్రీ ఉపద్రష్ట శివప్రసాద్. ఆ పేరు చెప్తే శివుడు వింటాడు, ఆయన అనుగ్రహిస్తాడు. నిజంగా శివప్రసాదమే ఆయన నాకు స్నేహం. ఇంత అందమైన కవర్ పేజీని భావన చేశాడు అతను. ఆ చెట్టు కింద ఓడలు, ఈ జ్ఞానవృక్షం అనేక శాఖలతో ఉందనే భావాన్ని ఆయన తీసుకుని ఈ గ్రంథంలో సనాతన ధర్మ అనే పుస్తకానికి అంత చక్కటి కవర్ పేజీ డిజైన్ చేశాడు. ఇక రుద్రుడు అంటే సూర్యభగవానుడు రూపంలో కనబడుతున్న పరమేశ్వరుడే అని సంకర్షణ స్వరూపం యోసావాదిత్య పరమపురుష సహేష రుద్రోదేవత అనే భావం పుస్తకంలో రాస్తే కేవలం భక్తితో గ్రహించి దానికి ఇంత అందమైన రూపకల్పన చేశాడు ఆయన. ఆయన ఇంత అందంగా డిజైన్ చేసి ఈ పుస్తకం మంచి క్వాలిటీ ప్రింటింగ్ రావడం కోసం తపన పడి ఆయనకి ఏమీ లేదు, ఈ గ్రంథాలు చక్కగా అందివ్వాలి విష్ణు విద్యాలుగా చేశాడు ఆయన. ఆయన అలా కృషి చేస్తుంటే నేనే ఆయన అని సాటా ధీట అని పోటీ పడి ఎవరి పనిచేశారో తెలియనారనివ్వకుండా అద్భుతంగా పనిచేసినటువంటి వారు మళ్ళీ మా పి రాము గారే. ఇటువంటి ఇంతమంది స్నేహితుల బలం, ఇంతమంది పెద్దల ఆశీర్వాదం, ఇంతమంది మహాత్ముల యొక్క దీవెన ఈ రోజు నన్ను దీవించడానికి ఎంతమంది వేద పండితులు వచ్చారు, వారందరికీ నాపై ఆత్మీయత వాత్సల్యం ఇలా ఉన్నది. కనుకనే మా నాన్నగారు ఆశీర్వచన బలం ఒకవైపు అయితే నేను మర్చిపోలేనిది, చెప్పుకోకపోతే మహాపాపం. కానీ చిట్ట చివరికి ఈశ్వర స్మరణ గట్టిగా చేయాలి. మా నాన్నగారు చిన్నప్పుడు నాకు శ్లోకం నేర్పారు, మహాదేవ మహాదేవ మహాదేవ దయానిదే భవానేవ భవానేవ భవానేవ గతిర్మమ. అప్పటి నుంచి మహాదేవ నామం అంటే నాకు చాలా ఇష్టం. సరిగ్గా నేను మద్రాసు చేరాక మా గురువు గారు ఇక్కడ గురువనుమతితో వీరభద్ర మహాదేవ్ గారు దొరికారు నాకు. ఆయన దీక్షానామం మహాదేవానందనాథ. ఆయన నామానాన్ని నేను వింటూ ఉంటే నన్ను స్వయంగా పిలిచి ప్రేరణ కల్పించి శ్రీ విద్యలో ప్రవేశింపజేసిన మహాత్ములు ఆయన. చిత్రం ఆయనకు నాపై ఎంత వాత్సల్యం ఏంటంటే, నేను ఇది కాశీలో చెప్తున్నప్పుడు ఆ సభకొచ్చి విన్నారు ఆయన. బెంగుళూరులో చెప్తూ ఉంటే ఆ మహానుభావుడు 80 వయసు దాటినటువంటి మహాత్ములు ఆయన అన్నీ తెలిసిన ఆయన శ్రోతృస్థానంలో వచ్చి కూర్చున్నారాయన. కూర్చుని వింటూ తల ఊపుతూ నవ్వేవారు. ఆయన నవ్వు ఎంత నిష్కపటంగా ఉంటుంది, బ్రహ్మవేత్త నవ్వితే ఇలా ఉంటుంది అనిపిస్తుంది ఆయన. అందుకే వీరారాధ్య విరాట్ రూప అన్నప్పుడు ఆ వీరారాధ్య అన్న వీరులు మా వీరభద్ర మహాదేవ్ గారే అనిపించింది మాకు. ఆయనపై కలిగిన భావాలన్నీ కూడా నేను ఇందులో అష్టకంగా రాసుకుని ఇందులో శ్లోకాలు కూడా రాసుకోవడం జరిగింది. ఇలాంటి ఎంతరో గురు పరంపర, మిత్ర పరంపర, స్నేహ పరంపర ఎంత కలిస్తే ఈ పుస్తకం తయారవ్వడం తేలిక కాదే చెప్పండి. కనుక నాదంటూ ఏమీ లేదు ఇక్కడ, నన్ను ఒక నిమిత్తంగా చేసుకుని ఇందరిని సహకరింపజేసి తుమ్మి పువ్వును కూడా నెత్తిని పెట్టుకునే పరమాత్మ నాకు ఈ గౌరవాన్ని కల్పించాడు, ఇక్కడ మీ ముందు మాట్లాడే అవకాశాన్ని కల్పించాడు. నిజంగా అనికేత అన్నట్లుగా ఏమున్నా లేకపోయినా ఒక చోటంటూ లేకుండా తిరుగుతూ ఉన్నాను నేను. అందుకే పరమహంసను కాకపోయినా పరిత వ్రజతీతి పరివ్రాజక అదైపోయి ఇలా తిరుగుతున్న నాకు అన్నీ నావే అయినప్పటికీ కూడా అన్నీ నావే అన్న గోపాలకృష్ణ గారి మాట నిజమే, రాజమండ్రి అంటే ఆత్మీయము అనే మాట నిజమే, ఒప్పుకోక తప్పదు. నాకు ఆత్మీయులు చాలామంది ఇక్కడున్నారు. రాజమండ్రి కాకినాడ హైదరాబాదు దృష్టితో ఆలోచిస్తే ఒకే ఊరు నాకు, అవునా లేదా? నేను హైదరాబాద్లోకి ఉపన్యాసానికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో అంతకంటే తక్కువ టైంలో వచ్చాను కాకినాడ నుంచి, కనుక రెండు దూరం కాదు. కాకినాడ వారికి నేనంటే ఎంతో ఆత్మీయత. అందుకే కాకినాడ కార్యనిర్వాహకురాలు మహాత్మునులు శేషకుమార్ గారు ఇక్కడికి వచ్చారు. ఇంకా కాకినాడ నుంచి అనేక ఆత్మీయులు వచ్చారు. అయితే నేను కాకినాడ నుంచే వచ్చారు అనుకున్నానండి. వరంగల్ నుంచి వచ్చారు, కొత్తగూడెం నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు, బెజవాడ నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, దూర దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. ఇంతమంది ఆత్మీయ బలం, అదిగో తిరుపతి నుంచి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు. ఇంతమంది ఆత్మీయులు నా కోసం వచ్చారు అంటే ఇంతమంది ఆత్మీయుల మధ్య చేసుకున్న ఒక శివ కైంకర్యం ఈరోజు. ఇదొక పార్వతీ పరమేశ్వర కళ్యాణ వైభవంగా నేను భావిస్తున్నాను. ఒక పండగ ఇక్కడ ఈరోజు ఇక్కడ జరిగింది. పైగా ఆత్మీయుల మధ్య చేసుకున్న పండగలో వీరు నేను అనే టెన్షన్లు ఏవి ఉండవు. అందరూ మనవాళ్లే, అంత అందరూ మనవాళ్లే అనే చోటు ఎంచుకుని ఇక్కడ జరుపుకున్నాం. అలాగే అనపర్తి లాంటి సమీప ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బంధువులు ఇక్కడున్నారు. ఇక మహాపండితులు కూర్చుని చెప్తున్న ప్రతి మాటకి వాళ్ళ తల ఊపుతూ ఆమోద రూపమైన అంగీకార రూపమైన ఆశీర్వచనాన్ని అందిస్తున్నారు. ఇలా సభ ముందు ఉన్న సరస్వతికి, సభపై నాకు ఇరుప్రక్కలా కాపు కాస్తున్న సరస్వతికి నమస్కరిస్తూ సర్వం శ్రీ శివ సరస్వతి చరణారవిందార్పణ.
4: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వి నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
5: Kedareshwarudu. Ee kedaram anedi Himachal Pradesh lo undi. Himalaya parvata prantham anedi chaala pavitramainatuvantidi. ఆ పర్వతాల మీద దేవతలు విహరిస్తూ ఉంటారు. అక్కడ ప్రవహించేటటువంటి పుణ్య నదుల్లో స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి దేవతా విగ్రహాలన్నింటినీ కూడా ఆ దేవతలు అర్చిస్తూ ఉంటారు. పర్వత సానూరులో ముఖ్యమైనటువంటి క్షేత్రాలు రెండున్నాయి. ఒకటి బదరి, ఇది నారాయణ క్షేత్రం. రెండవది కేదారం, ఇది శైవ క్షేత్రం. ఇక్కడ శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఉంటాడు. ఈ కేదారము అనేది హిమాలయ పర్వత శిఖరాల మీద ఉన్నది. ఈ క్షేత్రానికి తూర్పున అలకనంద, పడమర, మందాకిని నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ రెండు నదులు కూడా కొంత దూరం ప్రవహించి రుద్రప్రయాగలో కలిసి ఆ తర్వాత గంగానదిలో కలిసిపోతాయి. పూర్వకాలంలో బదరికావనంలో నరనారాయణులు ఇద్దరు కూడా నియమనిష్టలతో చాలా కాలం తపస్సు చేశారు. ఆ తర్వాత వాళ్ళు కేదారం వెళ్లి మందాకిణిలో స్నానం చేసి అక్కడ ఈశ్వరుణ్ణి అర్చించేవాళ్లు. వాళ్ల యొక్క భక్తి ప్రపత్తులకు మెచ్చి ఈశ్వరుడు సాక్షాత్కరించాడు. అప్పుడు నరనారాయణులు ఈశ్వరునికి సాష్టాంగ దండ ప్రణామాలన్నీ కూడా ఆచరించి, దేవదేవ, దేవజన రక్షక, ఆత్రత్రాణ పరాయణ, నీకు శతకోటి నమస్కారాలు, నీ కరుణ మా మీద ప్రసరింపజేసేవంటే చాలు, మాకు ఏ రకమైనటువంటి కోరికలు లేవు, కాని ఈ క్షేత్రంలో జ్యోతిర్లింగంగా వెలసి భక్తుల యొక్క పూజలు అందుకుంటూ నిన్ను దర్శించినటువంటి వారికి మోక్షం ఇవ్వాల్సింది అని ప్రార్థించారు. వాళ్ల యొక్క ప్రార్థన మన్నించి ఈశ్వరుడు కేదారంలో జ్యోతిర్లింగంగా వెలిశాడు. అదే కేదారేశ్వరుడు.
6: Shivaya. You're listening to Shaivam.org radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
5: Ghasm విఘ్నేశ్వరుడు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 12వది ఇది. ఇది ఔరంగాబాద్ సమీపంలో అంటే ఎల్లోరా గుహల యొక్క ప్రాంతాల్లో ఈ గ్రహ్మేశ్వరుడు, ఈయన కృష్ణేశ్వరుడు అని కూడా అంటారు. ఈ జ్యోతిర్లింగం ఉంది. పూర్వకాలంలో దేవగిరికి సమీపంలో సుధర్ముడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతడు వేద వేదాంగ విదుడు, ధర్మపరుడు. అతడి యొక్క భార్య సుదేహ. ఈ దంపతులకు

0: సుధర్ముడితో నీకెందరు పిల్లలు అన్నాడు. ఆ బ్రాహ్మణుల దంపతుల నోట్లోంచి మాట రాలేదు. అనుకోనటువంటి ఈ ప్రశ్నకి ఇద్దరూ కూడా విస్తుపోయారు, నిరుక్తులైపోయారు. కొత్తసేపటికి తెప్పరిల్లి, మాకు సంతానం లేదు మహాప్రభు అని చెప్పారు. అప్పుడు ఆ యతీశ్వరుడు పీట మించి లేచిపోయాడు. పిల్లలు లేని వారి ఇంట్లో నేను భోజనం చేయను అన్నాడు. ఆ దంపతులు అతన్ని బతిమాలారు, స్వామి సంతానహీనమైనటువంటి మాకు సద్గతులు లేవు, మీరు సిద్ధాంతం కూడా వదిలిపెట్టేస్తే మేమేం కావాలి అన్నారు. దానికి ఆ యతీశ్వరుడు కరుణించి కొంతకాలానికి మీకు సంతానం కలుగుతుంది అని చెప్పి వెళ్లిపోయాడు. ఈ సుదేహుడు ఒకసారి అతని యొక్క భార్యతో కలిసి గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు. అతని యొక్క భార్యకు వివాహానికి ముందే జాతకులు నీకు సంతానయోగం లేదు అని చెప్పారు. ఈ విషయం చెప్పకుండా ఆవిడికి వివాహం చేశారు. ఈ సుదేహ ఇప్పుడు ఆ విషయాన్ని తన భర్తకు వివరించి తన చెల్లెలు గస్మను వివాహం చేసుకుని సంతానాన్ని పొందండి అని చెప్పింది. సుధర్ముడు అందుకు ఒప్పుకోలేదు. చివరికి భార్య యొక్క బలవంతం మీద రెండవ వివాహం చేసుకున్నాడు. ఈ గస్మ పరమ పతివ్రత. తన అక్క అయినటువంటి సుదేహను తల్లిలాగాను భర్తను దైవంలాగాను చూసుకునేది. ఉత్తమమైనటువంటి ఇల్లాలు అనిపించుకుంది. అచిర కాలంలోనే గర్భవతి 12 మగ పిల్లవాడిని ప్రసవించింది. ఆ పిల్లవాడు దినదిన అభివృద్ది పొందుతూ ఉన్నాడు. ఇలా కొంతకాలం జరిగింది. సుదేహలో మార్పు వచ్చింది. చెల్లెల మీద ఈర్ష్య, పిల్లవాడి మీద ద్వేషం, ఇవన్నీ క్రమంగా పెరిగిపోవటం మొదలుపెట్టాయి. క్రమంగా ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషాలకు ఆవిడ కాస్త బానిసైపోయింది. సంతానం కలగడం చేత కదా నా చెల్లెలకి ఇంత మర్యాద, గౌరవము, మన్ననా ఇస్తూ ఉన్నారు. ఆ సంతానం గనక లేకపోయినట్లయితే ఇద్దరం ఒక్కటే కదా, ఈ రకంగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఒక రోజున నిద్రపోతూ ఉన్నటువంటి ఆ పసివాడి యొక్క గొంతు కోసేసి తలని ముండాన్ని రెండింటి కూడా వేరు చేసి దగ్గరే ఉన్నటువంటి చెరువులో పారేసి ఏహి ఎరగనటువంటి దానిలాగా వచ్చి పడుకుంది. మర్నాడు ఉదయాన్నే గస్మ చెరువులో స్నానం చేయడానికి వెళ్లింది. పసిపిల్లవాడు చెరువులో ఈదుకుంటూ వచ్చి తల్లి కాళ్లు పట్టుకుని, అమ్మా నేను చచ్చి మళ్లీ బతికినట్టుగా ఇట్లా కలొచ్చింది నాకు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి తల్లి అవాక్కైపోయింది. చిన్నపిల్లవాడు కలగంటమేమిటి, చెరువులో నుంచి ఈదుకుంటూ రావటం ఏమిటి, ఇదంతా చాలా వింతగా ఉన్నది అని అనుకుంటూ పిల్లవాడిని తీసుకుని ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ఇంటికి బయలుదేరింది. త్రోవలో ఆవిడికి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై, సాధ్వి, నీ అక్క సుదేహ ఆవిడే నీ పిల్లవాడి యొక్క గొంతు కోసి చంపేసింది. నీవు నా భక్తురాలువి కాబట్టి ఆ పిల్లవాడిని నేను మళ్లీ బతికించాను. ఇప్పుడు సుదేహను శిక్షిస్తాను అన్నాడు. అప్పుడు ఆ గస్మ పరమేశ్వరుని పరిపరి విధాల స్తుతించి, దేవదేవా, మానవులు పాపం అనేది చేస్తారయ్యా. ఆ పాపం పనులు చేయటానికి పాడుబుద్ధే కారణము. నువ్వు లోకరక్షకుడివి, దయామయుడివి కాబట్టి మా అక్కకు మంచి బుద్ధిని ప్రసాదించవలసింది అని వేడుకుంది. ఆ మాటలకు పరమేశ్వరుడు ఎంతో ఆనందించి, తల్లి నువ్వు కోరినట్లే చేస్తాను, అంతేకాదు పాపులను, దుర్మార్గులను కూడా శిక్షించగలిగేటటువంటి మంచితనమున్నటువంటి నీ కడుపున గస్మేశ్వరుడు అనేటటువంటి పేరుతో నేను ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలసి భక్తులను రక్షిస్తాను అన్నాడు. ఈ రకంగా ఈ గస్మేశ్వర లింగం వెలిసింది. దీన్ని పూజించినటువంటి వాళ్ళందరికీ కూడా పుత్రశోకం ఉండదు. ఈ గస్మేశ్వర లింగము అనేది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆఖరిది, 12వది గస్మేశ్వరుడు.
1: ఓం నమశివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్, 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవ.

ఉత్సారోమోపదత్తం వత్సరత్వరన్విషనం మధ్యగోదరేవనక్షందాగచ్చేవద్భోగేంద్రిమోగేంద్రుభయోగాయ్యం జగతే జగతే జగతే.

ఫలం గృహంతి ప్రవర్ణత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మాత్మ

ఆసందర్భయా వా స్క్రుభ్యయా వాసాయిమాయాస్తూ పరా ఉభయ్యో మావతాధ్వరంగాన్యరంపదయాస్తోత్యభవారుంధ్రమర్ధ్వాదిఘనుపాదోపేక్షన్నజ్ఞానిస్వాదిశేవం తథమేవాదివృక్షాన్యుపయంతి మధ్యమముపయంతి స్తమ ఉపయంతి రాహులి వేత్రేకస్కాంధముపదేశ

మానవబంధతే సమాజ్ఞమనక్షలోకోమనక్షలోకాదేవనగన్యన్యదన్యస్థానభోదేవోకేమదేవోకాదేవాన్యమన్యం వయక్షలోకం వచ్చవలోహన్ సోగం జగతి మగ్రపయన్ జగతి సంవేషన్.

0: సహస్రవిదోక్షేదేనైలేశాశాంతి
1: ఓర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వోర్వ

ఆనందరిగదానందరిగదాచ్చిమాచ్చేయ్యాశ్యామాజాపంపాజ్యాజం మత్పదానందరిగదానందరిగదాచ్చి

ప్రజాపతిర్వాదేవతాదేవతాభిదేవయజ్ఞం ేవతమాజోదేవతాయ దేవతమాజోదేవతాదాకపాదాంతాదత్తమేకాదశిపాదాంతాజ్యంజనే.

ేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేంద్రేం

్రహ్మణైవర్గం లోకమర్గం సోయం ప్రతికూల రహీతస్సు వర్గో లోకయంద్రకృ నా

సారస్యాం సుమంత్రేంద్రియమరుంధ్రేభ్యాంతే సుమంత్రేవ్రస్కారం కర్తృ.

ేంద్రియాయుేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేంద్రియేం

ఆత్మనాయనందికాయ సరస్వమిత్రాయత్రయ శ్రగుసాయ దేవతాయ దేశాయ ద్వాదశకాలోచిత్రే విత్తమే చతురగ్రయ వేత్పాదనాయ ద్వాదశకాలోచిత్రే ధనుఃఖాయ

ప్రక్షేత్యేతృష్టాహుర్యేతాని హవేగ్రంశ్రవర్తృష్టమేష్ ప్రక్షేత్యుచేతృష్టమేష్ ప్రక్షేత్యుచేతృష్టమేష్ ప్రక్షేత్యుచేతృష్టమేష్ ప్రక్షేత్యుచేతృష్టమేష్ ప్రక్షేత్యుచేతృష్టమేష్ ప్రక్షేత్యుచేతృష్టమేష్ ప్రక్షేత్యుచేతృష్టమేష్ ప్రక్షేత్యుచేతృష్టమేష్ ప్రక్షేత్యుచేతృష్టమేష్ ప్రక్షేత్యుచేతృష్టమేష్ ప్రక్షేత్యుచేతృష్టమేష్ ప్రక్షేత్యుచేతృష్టమేష్ ప్రక్షేత్యుచేతృష్టమేష్ ప్రక్షేత్యుచే

0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: Dear listeners of Shaivam.org, the following is Gangadhar Ashtakam, presented by Dr. M. Gokulakrishna Iyer.
2: Maulav Ganga Shashankav కరచరణతలే శీతలాంగా భుజంగాః వామే భాగే దయార్ద్ర హిమగిరితనయా చందనం సర్వగాత్రే ఇత్థం శీతం ప్రభూతం తవ కనకసభానాథవోఢుం క్వ శక్తిః చిత్తే నిర్వేద తప్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే గాంగం వారి మనోహారి మురారి చరణచ్యుతం త్రిపురారి శిరశ్చారి పాపహారి పునాతు మాం శ్రీమత్ క్షీరతరంగిణీ తటగతే పుణ్యే విరించేః పురే నిత్యం సన్నిహితం కిలాకలయితుం క్షీరాభిషేకాదరం శ్రీగారుత్మత వల్లికా సహచరం మార్గే సహాయం నృణాం శ్రీమద్దీక్షిత విప్రదైవతవరం సంచింతయే శంకరం. శ్రీమదప్పయ్య దీక్షితేంద్ర రచితస్య గంగాధరాష్టకస్య షష్ఠ శ్లోకః. శ్లోకేస్మిన్న త్రిపురాసుర తర్జన రూపాం ఆర్తిమాపద్యమానానాం ఇంద్రాదిదేవానాం ఆర్తిహంతారం భగవంతం త్రిపురఘ్నం స్తువంతి దీక్షితేంద్రాః. సంత్రస్తేషు పురా పురాసురభయాత్ ఇంద్రాది వృందారకేషు ఆరుఢో ధరణీరథం శృతిహయం కృత్వా మురారిం శరం రక్షన్యః కృపయా సమస్త విబుధాన జిత్వా పురారీన్ క్షణాత్ ఆర్తత్రాణపరాయణస్స భగవాన్ గంగాధరో మే గతిః ఇతి శ్లోకః. పురా పురాసుర భయాత్ సంత్రస్తేషు సత్సు ఇంద్రాది వృందారకేషు యః శృతిహయం ధరణీరథం ఆరుఢః సన్న మురారిం శరం కృత్వా కృపయా సమస్త విబుధాన్ రక్షన్న పురారీన్ క్షణాత్ జిత్వా లోకాన్ ఆదరాత్ రరక్ష. సహ ఆర్తత్రాణపరాయణః భగవాన్ గంగాధరః మే గతిః ఇత్యన్వయః. శ్రీ శివమహాపురాణస్య ద్వితీయాయాః రుద్రసంహితాయాః పంచమస్య యుద్ధఖండస్య ఆద్యేషు ద్వాదశస్వాధ్యాయేషు మహతా ప్రపంచేన ప్రతిపాదితం త్రిపురవద వృత్తాంతం సంగృహంతి. పురా పురాసురభయాత్ సంత్రస్తేషు సత్సు ఇంద్రాది వృందారకేషు యః కృపయా సమస్త విబుధాన్ రక్షన్న పురారీన్ జిత్వా పురారీన్ జిత్వా లోకాన్ ఆదరాత్ రరక్ష. సహ ఆర్తత్రాణపరాయణః భగవాన్ గంగాధరః మే గతిః ఇతి. పురా పూర్వస్మిన్ కాలే పురాసుర భయాత్ పురేషు బ్రహ్మపితామహ నిర్దేశేన మయాసుర నిర్మితేషు కాంచనరాజతాయసేషు త్రిషు లోకేషు వసంతః అసురాః పురాసురాః. భగవతా కార్తికేయేన హతస్య తారకాసురస్య త్రయస్సుతాః తారకాక్ష విద్యున్మాలి కమలాక్షాః. తేభ్యః యద్భయం తత్ పురాసురభయం. తస్మాత్ సంత్రస్తేషు సత్సు తేషాం అసురాణాం అజేయత్వామరత్వా ప్రతిద్వంద్వత్వం అవలోక్య సంత్రస్తాః ఇత్యర్థః. ఇంద్రాది వృందారకేషు ఇంద్రః ఆదిర్యేషాం వృందారకానాం దేవానాం తేషు యః కృపయా సమస్త విబుధాన్ రక్షన్న సమస్త విబుధాన్ మయసదృశం దైత్యం చేత్యర్థః. పురారీన్ శివపూజా వ్యతిక్రాంతాన్ జిత్వా విజిత్య లోకాన్ ఆదరాత్ యత్నాత్ రరక్ష సహ భూతభావనః ఆర్తత్రాణపరాయణః ఆర్తాః ఆధ్యాత్మికాధిదైవికాధిభౌతికరూపేణ యేన కేనచిద్ వ్యసనేన పీడితాః తేషాం త్రాణం సంరక్షణం ఆర్తత్రాణం తస్మిన్ పరాయణం ఆసక్తిరియస్య సహ భగవాన్ నిగ్రహానుగ్రహశక్త గంగాధర గంగాం స్వశిరసి దధానః పరమేశ్వరః మమ గతిః గంతవ్యా పరాదేవత. అథ భగవతః త్రిపురాసుర వధ ప్రకారం వక్తుం ప్రక్రమంతే. ఆదౌ తదారూఢం రథం వర్ణయంతి. శ్రుతిహయం ధరణీరథం ఆరూఢః ఇతి. ధరణీరథం, ధరణి, సర్వలోకమయీ పృథ్వీ ఏవ రథః ధరణీరథః. తం శ్రుతిహయం, శ్రుతయః, చత్వారః వేదాః ఏవ హయః, అశ్వాః యస్య రథస్య సః శ్రుతిహయః, తం ఆరూఢః. తదనంతరం భగవత్ప్రయుక్తం శరం దర్శయంతి. మురారిం శరం కృత్వా ఇతి. మురారిం, పరబ్రహ్మకోటిభూతం భగవంతం నారాయణం. శరం, బాణం, కృత్వా, విధాయ, శివవిష్ణోహో భేదం కల్పయద్భిః, విష్ణుపకర్షం కుర్వద్భిశ్చ హరదత్త శివాచార్యైః హరిహరతారతమ్యాఖ్యే గ్రంథే తదుభాభ్యాం కృతః త్రిపురాసుర వధః ఏవ ముక్తః. ఏకస్తు బాణగతిమేత్య కరం వృణోతి, అన్యోక్షిపత్ పురజయాయ తమేవ బాణం. కోవానయోరధిక ఇత్యనుచింత్య వృద్ధాః సత్యం బ్రువంతు తమిమం వయమాశ్రయామః ఇతి. కోవా అనయోః అధికః ఇత్యనుచింతయంతః వయం భగవత్పాదమతానుయాయినః ద్వావపి సమావేవ ఇతి వదేమ. వ్యాసాచార్య ప్రకటితం సత్యం జానంతో వయం ఉభావప్యాశ్రయేమ. తదనంతరం తల్లోకత్రయ వధ ప్రకారమాహుః. క్షణాత్ ఇతి యుగపత్, ఏకస్మిన్నేవ క్షణే త్రీనపి లోకాన ప్రణనాశ ఇత్యర్థః. శ్రీ శివమహాపురాణాంతర్గతాయాం ద్వితీయాయాం రుద్రసంహితాయాం పంచమే యుద్ధఖండే సూతశౌనక సంవాదాంతర్గతే సనత్కుమార పారాశర్య సంవాదే త్రిపురాసుర వధవృత్తాంతః ద్వాదశభిః అధ్యాయైః మహతా ప్రపంచేన కథితః. తత్ర ప్రథమాధ్యాయే ఏవం కథా. తారకాసురే భగవతా కార్తికేయేన హతే తస్య త్రయస్సుతాః తారకాక్ష విద్యున్మాలి కమలాక్షాః మేరుగుహాయాం స్థిత్వా బ్రహ్మాణముద్దిశ్య ఘోరం తపశ్చక్రుః. తత్తపసా ప్రీతో బ్రహ్మ తేభ్యః వరం దాతుమావిర్బభూవ. అవధ్యత్వ నిర్జరత్వ నీరోగత్వామరత్వం యాచతః తాన్ అసురాన్. అన్యం వరం వరీతుం నిరదిశత్ స బ్రహ్మదేవః. అథ తన్నిదేశానుసారం వరయ్య యాచిరే. స్వర్ణమయీం పురీం తారకాక్షోయయాచ, రజతమయీం కమలాక్షః, ఆయసీం చ విద్యున్మాలి. అవధ్యత్వ నిర్జరత్వ నీరోగత్వామరత్వ సిద్ధ్యర్థం కీదృశం వరయ్య యాచిరే ఇత్యాహ. పురేష్వేతేషు భో బ్రహ్మన్న ఏకస్థాన స్థితేషు చ మధ్యాహ్నాభిజితే కాలే శీతాంశౌ పుష్పసంస్థితే ఉపర్యుపర్యదృష్టేషు వ్యోమ్ని లీలాభ్ర సంస్థితే వర్షత్సు కాలమేఘేషు పుష్కరావర్తనాంసు తథా వర్షసహస్రాంతే సమేష్యామః పరస్పరం ఏకీభావం గమిష్యంతి పురాణ్యేతాని నాన్యథ సర్వదేవమయో దేవః సర్వేషాం మే కుహేలయ అసంభవే రథే తిష్ఠన్న సర్వోపస్కరణాన్వితే అసంభావ్యైకకాండేన భినత్తు నగరాణినః నిర్వైరః కృతివాసాస్తు యోస్మాకమితి నిత్యశః వంద్యః పూజ్యోభివాద్యశ్చ సోస్మాకం నిర్దహేత్ కథం ఇతి చేతసి సంధాయ తాదృశో భువి దుర్లభః ఇతి. తదభీప్సితం అనుగృహ్య పురత్రయం నిర్మాతుం మయాసురం ఆజ్ఞాపయామాస బ్రహ్మ. మయాసురశ్చ స్వతపసా స్వర్గే తారకాక్షస్య హైమం పురం, వ్యోమ్ని విద్యున్మాలినః రాజతం పురం, భూమౌ చ கமலாட்சஸ்ய ஆயசம் புரம் நிர்மமே ஏவம் புரத்ரயம் பிராப்ய பிரவிஷ்டாஸ்தாரகாத்மஜாஹ புபுஜு சகலான் போகான் மகாபல பராக்கிரமாஹ கல்பத்ருமைஷ சங்கீர்ணம் கஜவாஜி சமாகுலம் நானா பிராசாத சங்கீர்ணம் மணிஜால சமாவிருதம் சூரியமண்டல சங்காஷைஹி விமானைர் சர்வதோமுகைஹி பத்மராகமயைச்சைவ சோபிதம் சந்திரசன்னிபைஹி பிராசாதைர் கோபுரைர் திவ்யைஹி கைலாச சிகரோபமைஹி திவ்யஸ்திரீஜன சங்கீர்ணைஹி கந்தர்வை சித்தசாரணைஹி ருத்ராலயைஃப் பிரதிகிரகம் அக்னிஹோத்ரைஃப் பிரதிஷ்டிதைஹி த்விஜோத்தமைஷ சாஸ்திரஜ்ஞைஹி சிவபக்திரதைஸ் சதா வேதாத்யயன சாலாபிஹி விவிதாபிஃப் பிருதக் பிருதக் மகாத்மபிஃ சுபாசாரைஹி புண்யவத்பிஃப் பிரவீக்ஷ்யதே பதிவிரதாபிஃ சர்வத்ர பாவிதம் ஸ்தலமுத்தமம் பதிசேவனசீலாபிஹி விமுகாபிஃ குதர்மதஃ தைத்யசூரைர் மகாபாகைஹி சதாரைஸ் சசுதைர் த்விஜைஹி ஸ்ரௌதஸ்மார்த்தார்த்த தத்துவஜ்ஞைஹி ஸ்வதர்ம நிரதைர்யுதம் வியூடோரஸ்கைர் வ்ருஷஸ்கந்தைஹி சமாயுத்ததரைஸ் சதா பிரசாந்தைஹ் குபிதைஷ்சைவ குப்ஜைர் வாமனகைஸ்ததா நீலோத்பல தலப்ரக்யைஹி நீலகுஞ்சித மூர்த்தஜைஹி மயேன ரக்ஷிதைஸ் சர்வைஹி சிக்ஷிதைர் யுத்தலாலசைஹி வரசமர ரதைர்யுதம் சமந்தாத் அஜசிவ பூஜனயா விஷுத்த வீரியைஹி ரவிமருத மகேந்திர சன்னிகாஷைஹி சுரமதனை சுதிருடை சுசேவிதையத் சாஸ்திரவேத புராணேஷு ஏயே தர்மா பிரகீர்த்திதாஹ சிவப்பிரியாஸ் ததா தேவாஹ தே தர்மாஸ் தத்ர சர்வதஹ ஏவம் லப்தவராஸ்தே து தைத்தேயாஸ் தாரகாத்மஜாஹ சைவம் மயமுபாஸ்ரித்ய நிவசந்தி ஸ்ம தத்ரஹ இதி. தேப்யோ பீதாஹ தேவாஹ ப்ரஹ்மானம் ஷரணம் ஜக்முரித்யாஹ த்விதீயே த்யாயே அத தத் ப்ரபயாதக்தாஹ தேவாஹீந்திராதயஸ்ததா சம்மந்த்ரி துக்கிதாஸ் ஸர்வே ப்ரஹ்மானம் ஷரணயயுஹ இதி. ஸ ச ப்ரஹ்மதேவஹ சிவம் ப்ரார்த்தயுதம் தான் நிர்திதேஷ தன் நிர்தேசானுசாரம் தே தேவாஹ சிவம் ஸ்துத்வா தைத்யபாதாம் தஸ்மை நிவேதயாமாசு. அஸ்மின் அத்யாய தேவை கிருதா சிவஸ்துதிஹி அவதேய. த்விதீயே அத்யாயே த்ருதீயே அத்யாயே ஏவம் கதா. த்ரிபுராத்யக்ஷஸ்ய புண்யவத்வாத் தர்மருதத்வாத் சிவபக்திமத்வாச்ச தேஷாம் அசுராணாம் ஆத்மனா அவத்யத்வம் ஷரணாகதேபியஸ்தேபியஹ தேவேபியஹ நிவேதயாமாஸ. தத்வச்சனம் ஸ்ருத்வா விஷ்ணுஹ பரமேஸ்வரயஷ்டும் நிர்திதேஷ ஸ்ரௌதோக்த விதானேன யஜ்ஞயஜத்சு தேவேஷு யஜ்ஞகுண்டாத் சஹஸ்ரசங்க்யாஹ பீமரூபாஹ பூதசங்காஹ ஆவிர்பபூவுஹ. ருத்ராஜ்ஞா பிரதிபாலகாஸ்தே விஷ்ணோர் நிர்தேஷாத் தானி த்ரிபுராணி தக்தும் நிர்ஜக்முஹ பிரவேஷாதேவ தத்ர பூயாம்சஸ்தே பஸ்மசாத் பபூவுஹ. தத்தாஹம் தீர்ணாஹ இதர விஷ்ணுமேவ சரணமா ஜக்முஹ துர்மனாஹ பகவான் விஷ்ணுஹ தஜயார்த்தம் மார்காந்தரம் இத்தம் சிந்தயாமாஸ. தஸ்மாதேவம் பிரகர்த்தவ்யம் வேத தர்மஸ்ததோ வ்ரஜேத் த்யக்தலிங்கார்ச்சனா தைத்யாஹ பவிஷ்யந்தி ந சம்சயஹ இதி நிஷ்சித்ய வைவிஷ்ணுஹ விக்னார்த்தமகரோத்தத தேஷாம் தர்மஸ்ய தைத்யானாம் உபாயம் ஸ்ருதிகண்டனம் இதி. சதுர்த்தே அத்யாயே ஏவம் கதா. த்ரிபுராசுராணாம் தர்மவிக்னம் சிந்தயதஹ பகவதஹ விஷ்ணோஹ ஷரீராத் மகாதேஜாஹ மாயாமயஹ கஷ்சன புருஷஹ ஜக்ஞே ச இத்தம் வர்ணிதஹ முண்டினம் ம்லானவஸ்த்ரம் ச கும்பிபாத்ர சமன்விதம் ததானம் புஞ்சிகாம் ஹஸ்தே சாலயந்தம் பதே பதே வஸ்திரயுக்தம் ததா ஹஸ்தம் க்ஷீயமாணம் முகே சதா தர்மேதி வியாஹரந்தம் ஹி வாச்சா விக்லவயாமுனிம் இதி. விஷ்ணுஷ்ச தஸ்ய அரிஹன்ன இதி நாமகிருத்வாதமாஹ மாயின் மாயாமயம் சாஸ்திரம் தோடசசிரகம் ஷ்ரௌத்தஸ்மார்த்தவிருத்தம் ச வர்ணாஶ்ரம விவர்ஜிதம் அபப்ரம்ஷமயம் சாஸ்திரம் கர்மவாதமயம் ததா ரசயேதி பிரயத்னேன தத்விஸ்தாரோ பவிஷ்யதி ததாமி தவ நிர்மாணே சாமர்த்யம் தத் பவிஷ்யதி மாயா ச விவிதா சீக்ரம் த்வததீனா பவிஷ்யதி இதி. தைத்ய சம்மோஹன கர்மணி தம் ந்யயுங்க்த இத்யக்ரே ஆஹ. மோஹனீயா இமே தைத்யாஹ சர்வே த்ரிபுரவாசினஹ கார்யாஸ்தே தீக்ஷிதா நூனம் பாடனீயா பிரயத்னத மதாஜ்ஞயா நதோஷஸ்தே பவிஷ்யதி மகாமதே தர்மாஸ்தத்ர பிரகாசந்தே ஸ்ரௌதஸ்மார்த்தா நசம்சய அனயா வித்யயா சர்வே ஸ்ஃபோடனீயா த்ருவய்யதே கந்துமர்ஹசி நாசார்த்தம் முண்டின்ஸ் த்ரிபுரவாசினாம் தமோதர்மம் சம்பிரகாஷ்ய நாசயஸ்வ புரத்ரயம் இத்யேவமுக்த்வா கலௌயுகே தஸ்ய க்ருத்யம் நிர்திதேஷ ததஶ்சைவ புனர்கத்வா மருஸ்தல்யாம் த்வயா விபோ ஸ்தாதவ்யம் ச ஸ்வதர்மேண கலிர்யாவத் சமாவ்ரஜேத் ப்ரவர்த்தேது யுகே தஸ்மின் ஸ்வீயோ தர்ம ப்ரகாஷ்யதாம் சிஷ்யைஶ்ச ப்ரதிஶிஷ்யைஶ்ச வர்த்தனீயஸ் த்வயா புனஹ மதாஜ்ஞயா பவத்தர்ம விஸ்தாரை யாஸ்யதி த்ருவம் மதனுஜ்ஞா பரோ நித்யம் கதிம் ப்ராப்ஸ்யசி மாமக் கதிம் ப்ராப்ஸ்யசி மாமகீம் இதி. அஸ்யைவ பும்சஹ சிஷ்ய ப்ரதிஶிஷ்யாஹ லோகே ஜைன தர்மானுயாயினஹ அத ச மாயாமய புருஷஹ ஆத்மசத்ருஷான சதுரோ முண்டின புருஷான் ஸ்வஸ்மாத் ஸ்ருஷ்ட்வா ஆத்மனா கல்பிதம் சாஸ்திரம் தான் பாடயித்வா தைஸ்ஸஹ த்ரிபுராசுராணாம் நகர பிராந்தமாசசாத தத்ர கத்வா நாரதம் மனசா சஸ்மார ஜடித்யவ நாரதோ மஹர்ஷி தத்ர ஆவிர்பூய அங்கீகிருத தத் அப்யர்த்தனசன் தேஷாம் முண்டினாம் கமனாத் பூர்வம் ஸ்வயம் த்ரிபுராத்யக்ஷ சந்நிதிமேத்ய தத் புத்தி சம்மோஹனானி வசாம்சி வக்தும் ஆரபே. நாரத உவாச கஷ்சித் சமாகதஶ்சாத்ர யதிர் தர்மபராயண சர்வவித்யா பிரகிருஷ்டோ ஹி வேதவித்யா பரான்வித த்ருஷ்ட்வா ச பஹவோ தர்மாஹ நைதேன சத்ருஷாஃ புனஹ வயம் சுதீக்ஷிதாஶ்சாத்ர த்ருஷ்ட்வா தர்மம் சநாதனம் தவேச்சா யதி வர்த்தேத தத்தர்மே தைத்யசத்தம தத்தர்மஸ்ய மஹாராஜ கிராஹ்யா தீக்ஷா த்வயா புனஹ இதி. நாரதஸ்யைதானி வசாம்சி ஸ்ருத்வா தமபி தத்தர்மே தீக்ஷிதம் த்ருஷ்ட்வா தாரகாக்ஷோபே தஸ்மாத் தீக்ஷாம் ஜக்ராஹ தீக்ஷிதே தாரகாக்ஷே தத் பிராதராவபி தஸ்மின் தர்மே தீக்ஷிதம் தீக்ஷிதயோ ஸ்வதோஸ்தயோஹ சர்வேபி த்ரிபரௌகசஹ தத் தர்மே தீக்ஷிதாஹ பபூவுஹ. ஜைன தர்மம் போதயதா அரிஹதா வேதவைதிக நிந்தா வர்ணாஶ்ரம நிந்தா க்ரத்வர்த்த பசிசம் ஜ்ஞபன நிந்தா சிவபூஜா நிந்தா ச க்ருதா ஏவம் தே சுராஹ தேன விமோஹிதாஹ இதி பஞ்சமே அத்யாயே கதா வர்ணிதா. ஷஷ்டே அத்யாயே ஏவம் கதா தர்மபதாத் சலிதேஷு தேஷ் வசுரேஷு பகவான் விஷ்ணுஹு இந்திராதயஶ்ச தேவாஹ தத்வதார்த்தம் சிவம் துஷ்டுவுஹு. அஸ்மின் அத்யாயே விஷ்ணுனா க்ருதா தேவைஹ க்ருதா ச த்வே சிவஸ்துதி அவதேயே தைஸ்துதோ பகவான் சம்புஹு ஆவிர்பூய புனரபி தேஷாம் அவத்யத்வம் தத்வதே தோஷாஶ்ச சிந்தயன் ந தான் ஹந்தும் பிரவவ்ருதே. அனேன ப்ரஹ்மவிஷ்ணுவாதி தேவாஹ ஹதோத்ஸாஹ பபூவுஹ. ததானீம் ப்ரஹ்மா தேவதா சார்வபௌமஸ்த்வம் சம்ராட் சர்வேஸ்வர பிரபோ பரிவாரஸ்தவைவ இதத் ஹரியாதி சகலம் ஜகத் யுவராஜோ ஹரிஸ்தேஜ ப்ரஹ்மாஹம் தே புரோஹித ராஜகாரியகரஶக்ர த்வதாஜ்ஞா பரிபாலக இத்யாதிபிர் வசோபிஹி தஸ்ய தேவதா சார்வபௌமத்வம் ஜ்ஞாபயன் த்ரிபுரான் ஹந்தும் சப்ரஶ்ரயம் பிரார்த்தயான் சக்ரே தேவராஜோசிதம் திவ்யரதம் சாரதிம் தனுர்பாணாதிகம் ச ததுஹு. சப்தமே அத்யாயே ஏவம் கதா. महदाराधनं कुर्वतां पुंसां स्थिरतरां धिषणां विज्ञायैव भगवान् प्रसीदेत् इत्युक्त्वा विष्णुः प्रणवपूर्वकं पञ्चाक्षरं कोट्येकं जप्तुमादिदेश। तज्जपसन्तुष्टं भगवन्तं पुनरपि तुष्टुवुस्ते देवाः। अस्मिन्नध्याये देवैः कृता शिवस्तुतिरप्यवधेया। अष्टमेऽध्याये भगवतः रथनिर्माणप्रकारः एवमुक्तः। अथ देवस्य रुद्रस्य निर्मितो विश्वकर्मणा सर्वलोकमयो दिव्यः रथोयत्नेन सादरं सर्वभूतमयश्चैव सौवर्णः सर्वसम्मतः। रथांगं दक्षिणं सूर्यः तद्वामं सोम एव च। दक्षिणं द्वादशारं हि षोडशारं तथोत्तमम्। अरेषु तेषु विप्रेन्द्र आदित्यात् द्वादशैव तु। शशिनः षोडशारास्तु कला वामस्य सुव्रत। ऋक्षाणि तु तथा तस्य वामस्यैव विभूषणं। ऋतवो नेमयः षट्च तयोर्वै विप्रपुङ्गव। पुष्करं चान्तरिक्षं वै रथनीडश्च मन्दरः। अस्ताद्रिहृदयाद्रिस्तु तावुभौ कूबरौ स्मृतौ। अधिष्ठानं महामेरुः आश्रयाः केशराचलाः। वेगः संवत्सरास्तस्य अयने।